ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. 103.5 మెగాహెర్ట్జ్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 7వ రోజు, అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమంలో హనుమాన్ చాలీసా, హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మిషన్ కర్మయోగిలో భాగంగా శిక్షణా సంస్థలను సమర్థవంతమైన సామర్థ్య నిర్మాణ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దేశవ్యాప్తంగా ప్రాంతీయ సంప్రదింపుల కార్యశాలలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సాధన శృంఖల 2026 పేరుతో నిర్వహిస్తున్న తొలి దక్షిణ ప్రాంతీయ కార్యశాల సమావేశం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి చెందిన సీనియర్ అధికారులు, శిక్షణా సంస్థల అధిపతులు, బోధనా సిబ్బంది, పరిశ్రమ

0: తెలంగాణలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యకు, ఆ తర్వాత నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా పడిపుట్ల బయలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు కుంకీ ఏనుగులను వినియోగించాలని సూచించారు. ఏనుగుల సంచారం ఆధారంగా పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల పరిసర గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల భద్రత, పంటల పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. దసరా పండుగకు విజయవాడను దేశంలోని ప్రముఖ ఉత్సవ వేదికగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిన్న నిర్వహించిన విజయవాడ ఉత్సవ కర్టన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ ఉత్సవ 2.0 నిర్వహించనున్నట్లు చెప్పారు. తోలుబొమ్మలాట, డప్పు, తప్పెటగుళ్లు వంటి జానపద కళారూపాలతో పాటు పౌరాణిక పద్య నాటకాలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవ వేదికగా నిలుస్తుందని మంత్రి తెలియజేస్తూ,
1: రాష్ట్రం నలుమూలలా కూడా ఈ రకమైనటువంటి ఉత్సవాల్ని నిర్వహించుకోవాలనేటువంటి ఆలోచనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా అన్ని మూలలా కూడా ఏదో రకమైనటువంటి ఉత్సవాలు జరగాలని, దీని ద్వారా ఇది ఒక ఎకనమిక్ ఇంజిన్ గా పనిచేయాలని, దాంతోపాటు మరీ ముఖ్యమైనటువంటి అంశం కళాకారులు కోరుకునేది వారి ప్రతిభని ప్రదర్శించే అవకాశం లభించాలి, అది ప్రదర్శించినప్పుడు 10 మంది చప్పట్లు కొట్టాలి, అది చాలు వారికి మనసుకి తృప్తి కలగడానికి. అటువంటి కళాకారులందరికీ కూడా ఈ ఉత్సవాల ద్వారా ఒక అవకాశం కల్పించగలుగుతాం.
0: వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా స్వచ్ఛ భారత్పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే స్వచ్ఛ సాగర్, సురక్షిత్ సాగర్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈరోజు జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: పల్లె పండుగ అంటే కేవలం ఇది ఒక పండుగ అనే అర్థం కాదు. ఇది మెయిన్ గా ఏంటంటే గ్రామాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఒకేసారి టేకప్ చేయడం. పల్లె పండుగ 3.0 ఏదైతే గ్రామాల్లో కావాలో వాటన్నిటి డెవలప్ చేయడానికి 11,085 కోట్ల యాక్చువల్గా ఈ రోజు ఆ శాఖ సేకరించి అలాట్ చేసింది.
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా గోపవరంలో 55 కోట్ల రూపాయల వ్యయంతో విద్యుత్ ఉప కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సబ్స్టేషన్ నిర్మించామని తెలిపారు. వీరికి రాయితీపై విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటి వరకు 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై నిన్న విజయవాడలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ ప్రాంతాలు, దర్శన మార్గాలను సిద్దం చేయడంతో పాటు అవసరమైన మౌలిక

0: పోస్టులు కల్పించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: సగటున ప్రతిరోజు 2 లక్షల పైగా వస్తారన్న అంచనాల మేరకు దానికి తగిన విధంగా అన్నప్రసాదం, లడ్డు నాణ్యతలో గాని లభ్యతలో గాని నిల్వ విషయంలో గాని ఎటువంటి రాజీ ఉండకూడదని కూడా చర్చించడం జరిగింది. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని కేంద్ర మంత్రులు గాని వస్తారన్న ఆలోచన చేస్తున్న నేపథ్యంలో దానికి తగిన విధంగా రక్షణ ఏర్పాట్లు, నిఘా ఏర్పాట్లు, ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ, ప్రసాదం కోసం ఏటీఎంల ఏర్పాట్లు చేయడం గాని భక్తుల భద్రత ప్రధాన బాధ్యతగా ఇవాళ ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది.
0: తెలంగాణలో భూ సర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో రెవెన్యూ, రిజిస్టేషన్, హౌసింగ్ అంశాలపై వనపర్తిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి శ్రీనివాసరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి చట్టం హామీ మేరకు ప్రతి భూమికి ప్రత్యేక గుర్తింపు మ్యాప్, ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నంబర్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వెల్లడించారు. భూభారతి కింద తొలిదశలో 70 రెవెన్యూ గ్రామాలను సర్వేకు ఎంపిక చేశామని, వాటిలో దశల వారీగా సర్వే చేయనున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ యానాముల్లో దిగువ ట్రోప్ ఆవరణలో వాయువ్య దిశగా గాలులు విస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం రైల్వేస్టేషన్ ఏర్పాటై 130 ఏళ్లు పూర్తయిన సందర్బంగా వార్షికోత్సవ వేడుకలను నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వాల్తేరు డివిజన్ విశాఖ రైల్వేస్టేషన్ చరిత్రను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. మిషన్ కర్మయోగిలో భాగంగా విజయవాడలో నిర్వహిస్తున్న కార్యశాలను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్దికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏనుగుల సంచారం పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్దే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ తెరంగిణి కార్యక్రమంలో ఆనంద జీవితానికి ఆరోగ్య హృదయం. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారితోటి పరిచయం వింటారు. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బోంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:00 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 నుంచి వివిధ భారతి కార్యక్రమాలు, 3:00 వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి రిలే. 5:00 చిత్రసీమ సినిమా పాటలు, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ వార్తలు, 7:05 తెలుగులో వార్తలు.

హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 మనోరంజని. శ్రోతల ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినిమా పాటలు ప్రసారమవుతాయి. 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:20, 26, 20 ఏషియా గేమ్స్ జపాన్లో జరుగుతున్న క్రీడలపై ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 10:20 మధుర గీతాలు, అలనాటి ఆ పాత మధురాలు ప్రసారమవుతాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం. మనిషి జీవనానికి గుండె ఎంతో ప్రముఖమైనది, ప్రాధాన్యత కలిగినది. అత్యధిక ఒత్తిడి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటమే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి ముఖ్య కారణాలు. ఈ సందర్భంగా ఆనంద జీవితానికి ఆరోగ్య హృదయం అనే అంశం ద్వారా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారితో పరిచయం వింటారు ఈ ప్రసారంలో 7:15. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్ కుమార్.
1: ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించినట్టు నిజామాబాద్ జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సాయి కుమార్ తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల వయసు కలిగిన అర్హులైన బీసీ మహిళలు tgobmms.cgg.gov.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టేషన్ చేసుకుని వాటి హార్డ్ కాపీలను జిల్లాలోని మున్సిపల్ సంబంధిత మండల అధికారి కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. సమాజంలోని చివరి అంచెలోని వ్యక్తి అభివృద్ది చెందే వరకు దేశాభివృద్ది పూర్తి కాదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతిని పురస్కరించుకుని ఇందూరు నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పండిత దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతం ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రాధాన్యతనిచ్చారని చెప్పారు. ఖమ్మంలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరగనున్న ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. నీలం రామచంద్రయ్య భవన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పలు గ్రామాల మీదుగా సాగింది. నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తూ మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యకులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ రైతులు వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు C2+50% కనీస మద్దతు ధర కల్పించాలని, సాగు ఖర్చులు తగ్గించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో జరిగే జాతీయ మహాసభలకు 18 రాష్ట్రాల నుంచి రైతు కూలీ ప్రతినిధులు హాజరై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్ జాబితాలోని లోపాలను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు చేపట్టాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో అధికారులు సిబ్బందికి సూచించారు. శిశువుల ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో ముఖ్యమని నిజామాబాద్ డిఆర్ఓ గీత అన్నారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమంలో భాగంగా తల్లులు తమ చిన్నారులకు గోప్యతతో ప్రశాంత వాతావరణంలో పాలిచ్చేందుకు గాను డీఎంహెచ్ఓ రాజశ్రీ జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య

0: తో కలిసి నిజామాబాద్ ఐడిఓసీ కాంప్లెక్స్ లో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ను ప్రారంభించారు. అలాగే నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బ్రెస్ట్ ఫీడింగ్ క్యాబిన్ ను మూడో సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి ఉషాకిరణ్, నాలుగో సెషన్స్ కోర్టు గౌరవ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ ప్రారంభించారు. ఖరీఫ్ 2026-27 సీజన్ లో ధాన్యం సేకరణ నిల్వకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. రాష్టంలో అన్ని చోట్ల కంటే ముందుగానే నిజామాబాద్ లో ధాన్యం దిగుబడులు చేతికి అందనున్న నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారం నుంచే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గన్నీ బ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మిషన్లు, టార్పాలిన్లు సిద్దంగా ఉంచాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులు తహసీల్దారులతో ధాన్యం సేకరణపై కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. రైతులకు అందుబాటులో ఉండేలా 736 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 27 నుంచి సైకిల్ యాత్ర మొదలుపెట్టినట్లు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యకులు దినేష్ పటేల్ కులాచారి తెలిపారు. ఈ యాత్ర అక్టోబర్ 4న జగిత్యాల వరకు సుమారు 180 గ్రామాల మీదుగా కొనసాగుతుందని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడంతో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా పాటుపడాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య సూచించారు. స్థానిక ఐటీ టవర్స్ లో ఎన్ఎన్ఏఐ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్ఎన్ హ్యాకథాన్ 2026 కోడ్ ఫర్ చేంజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై హ్యాకథాన్ లో విద్యార్థులు యువత రూపొందించిన ఏఐ ఆధారిత వినూత్న ప్రాజెక్టులను పరిశీలించారు. నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తుపాకీ మిస్ఫైర్ అయ్యి డ్యూటీ ముగించుకుని వచ్చిన నైట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎన్ఎస్ఓ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్ఐ సతీష్ మృతి చెందారు. విధి నిర్వహణ అనంతరం ఉదయం తన ఆయుధాన్ని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు గన్ మిస్ఫైర్ అయినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతికి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అంశాలపై ఆయన కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు తప్పదని నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు నుంచి సెప్టెంబర్ 2వ వారం నాటి వరకు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 1784 మందిపై కేసులు నమోదు చేయగా
1: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని 2032 నాటికి $2 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు.

0: నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: राज्य सरकारों ने महाराष्ट्र में बड़े हिस्से पर और कर्नाटक में भी बड़े हिस्से पर सूखा घोषित किया है. भारत सरकार राज्यों के साथ डट के खड़ी रहेगी. कर्नाटक में भी 3 अक्टूबर को टीम बना के भेज रहे हैं वहां की स्थिति के आकलन के लिए. महाराष्ट्र के मुख्यमंत्री जी से बात हुई है तो भाभी हम टीम की तैयारी कर रहे हैं. मैं स्वयं भी उन राज्यों में जाके स्थिति देखूंगा और हम अपने किसानों के साथ, राज्य सरकारों के साथ पूरी ताकत से खड़े रहेंगे इस परिस्थिति का मुकाबला करने.
0: వరి సాగు తర్వాత ఖాళీగొండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాల విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2వ ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈ రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాల, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్

0: ట్లు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించని చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్ట్టాగ్ యాన్యువల్ పాస్కు ప్రైవేటు వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్ట్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే ఒక సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిస్సాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచి నొగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ వ్యక్తిగత విభాగంలో ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా, మహిళల 5,000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి, 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమంలో ఆనంద జీవితానికి ఆరోగ్య హృదయం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారితో పరిచయం వింటారు. ఈ పరిచయానికన్నా ముందుగా కొన్ని ప్రకటనలు.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు.

0: వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ఆనంద జీవితానికి ఆరోగ్య హృదయం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారితో పరిచయం వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన గుండెని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి, ఎలాంటి ఆహార అలవాట్లను పాటించడం ద్వారా గుండెని జాగ్రత్తగా కాపాడుకోగలం, అలాగే జీవన శైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవడం ద్వారా హృదయాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు, ఇటువంటి అంశాలతో పాటుగా ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం యువకుల నుంచి మొదలు పెడితే మధ్య వయస్కుల వరకు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోవడం. ఇలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన గుండెను కాపాడుకోగలం మొదలైనటువంటి విషయాలను శ్రోతలకు వివరించడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు నగరంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఆరోగ్యామృతం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, ముందుగా చెప్పండి, ప్రపంచ హృదయ దినోత్సవాన్ని అసలు ఎందుకు జరుపుకుంటున్నాం, ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఏమిటి, అలాగే ప్రతి సంవత్సరం ఏదైనా ప్రత్యేకమైన థీమ్ ఉంటుందా ప్రజలలో గుండె జబ్బులపై చైతన్యం కలిగించడానికి ఏమైనా?
3: ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మనం 2000 నుంచి జరుపుకుంటున్నాం అండి. వరల్డ్ హార్ట్ డే వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారు ఇచ్చిన పిలుపు ఇది. దీని కారణం ఉద్దేశం ఏంటంటే అవగాహన, అంటే గుండె లక్షణాల పట్ల అవగాహన, గుండె లక్షణాలు వచ్చినప్పుడు వాటిని ఎట్లా నిర్ధారించుకోవాలనే దాని పట్ల అవగాహన, నిర్ధారణ ఒకవేళ అవుతే వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ చూసుకోవాలి, ట్రీట్మెంట్స్ తర్వాత లైఫ్ స్టైల్ ఎట్లా చేంజ్ చేసుకోవాలి అనే అవగాహన గురించి ఏర్పాటు చేసిన ఈ ఒక ప్రత్యేకమైన రోజు. సెప్టెంబర్ 29, 2000 నుంచి ఇది సెలబ్రేట్ చేసుకోబడుతోంది. అండ్ అన్ని కంట్రీస్ కి వారు ఒక థీమ్ ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ వారు ఇచ్చిన థీమ్ డోంట్ మిస్ ఎ బీట్. డోంట్ మిస్ ఎ బీట్ అంటే మీరు ఏ అవకాశాన్ని కూడా మిమ్మల్ని మీరు అవగాహన పరచుకునేందుకు కానీ, మీకున్న లక్షణాలను నిర్ధారించుకోవడానికి కానీ, లేదా మీ పక్కనున్న వాళ్లకు గుండె సమస్యల గురించి అవగాహన కల్పించడం కానీ, వారికి ఉన్న సమస్యలను మీరు నిర్ధారణ అయ్యేలాగా హెల్ప్ చేయడానికి కానీ. సో ఈ ఏ అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఏ డౌట్ ఉన్నా కానీ దగ్గరలో ఉన్న మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి అపోహలు కానీ లేదా నిజంగానే ఏమైనా గుండె సమస్యలు ఉన్నా వాటిని క్లియర్ చేసుకోవాలనేది డోంట్ మిస్ ఎ బీట్ అనే వారి థీమ్, ఈ ఇయర్ థీమ్ అండి.
2: అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఆధునిక జీవనంలో జీవన శైలి గుండెకు సంబంధించిన వ్యాధులను ఎంతవరకు కారణమవుతుంది, అంటే ఇంతకుముందు మన జీవన శైలికి ఇప్పటి మనం ఆధునిక జీవనంలో గడిపే జీవన శైలికి చాలా తేడా వచ్చింది, ఈ జీవన శైలి ఈ గుండె జబ్బులకు ఏమైనా కారణమవుతుందంటారా?
3: ఖచ్చితంగా సగం కన్నా ఎక్కువ సమస్యలు జీవన శైలి వల్లే. జీవన శైలి వల్ల అంటే మనం తినే తిండి, మనం తాగే నీరు, మనం పీల్చే గాలి, అన్నిటి వల్ల, ఈవెన్ పొల్యూషన్ వల్ల కూడా గుండె సమస్యలు వస్తున్నాయి. సో మనం తినే తిండి కలుషితము, మన తినే తిండి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, వీటి వల్ల, ఇవన్నిటితో పాటు ఇదివరకు రోజంతా పనిచేసి సాయంత్రం ఎంతో కొంత ఫుడ్ తినేవారు, ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. ఎక్కువ ఫుడ్ తినడం, కూర్చొని పనిచేయడమే, ఎక్సర్సైజ్ లాంటివి కానీ, యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివ్ ఉండడం కానీ ఇవన్నీ తక్కువ. వీటితో పాటు ఇంకా చెడు వ్యసనాలు, అంటే ఆల్కహాల్ లేదా స్మోకింగ్, మద్యపానం, ధూమపానము వగేరా, అటువంటి అలవాట్ల వల్ల ఇంకా సమస్యలు రాను రాను పెరుగుతున్నాయి. అంటే ఒకవైపు చెడు ఏమో చేయకూడనివేమో ఎక్కువ అవుతున్నాయి, మంచివేమో తక్కువ అవుతున్నాయి, వీటి వల్ల రాను రాను గుండె సమస్యలు అనేది పెరుగుతూ వస్తున్నాయి అండి.
2: ఓకే సార్. డాక్టర్ గారు, మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం యువతలో గుండె జబ్బులు పెరగడం, అంటే ఇంతకుముందు ఒకనాడు ఒక ఏజ్ దాటిన తర్వాత పెద్దవాళ్ళకి, పెద్ద వయసు వాళ్ళకి మాత్రమే గుండె జబ్బులు రావడం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా యువకుల్లో ఎక్కువగా రావడం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు?
3: ప్రధానంగా కారణాలు వచ్చి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒకటి జీవన శైలిలో మార్పు అండి. ఇక్కడ రెండు విధాలుగా చూడాలి. ఒకటి, యంగ్ వాళ్ళకి గుండె సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, ఓల్డర్ వారికి గుండె సమస్యల కారణాలు ఏంటి. యంగ్ అంటే జనరల్గా గుండె సమస్యలకు వచ్చి 40 ఏళ్ల లోపు 40 ఏళ్ల పైబడిన వాళ్ళకి కారణాలు ఏంటి అనేది చూస్తాం. చాలా పరిశోధనల్లో తేలింది 40 ఏళ్ల లోపు ఉన్న వారికి గుండె సమస్యలు రావడానికి గల ప్రధాన కారణాలు, ఒకటి పొగాకు వాడకం, అది స్మోకింగ్ కానీ లేదా పాన్లు గుట్కాలు అటువంటివి తినడం కానీ, రెండో

0: అది ఫ్యామిలీ హిస్టరీ అంటే కుటుంబంలో గుండె సమస్యలు ఉన్నప్పుడు ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే రిస్క్ చాలా ఎక్కువ.
1: ఓకే.
0: మూడోది కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ అనేది చాలా సైలెంట్ గా రక్తంలో ఉంటుంది అన్నట్టు. అది మనం పరీక్ష చేయించుకుంటే గానీ తెలియదు. జనరల్ గా 40 సంవత్సరాల వాళ్ళు ఏముంటుందిలే ఈ వయసులో ఏం సమస్యలు వస్తాయిలే అని చేయించుకోకపోవచ్చు. దానివల్ల తెలియకుండా కొలెస్ట్రాల్ అనేది బ్లడ్లో ఎక్కువ ఉండి అది గుండెకి సంబంధించి రక్తం సరఫరాలో సరఫరా చేసే రక్తనాళాల్లో డిపాజిట్ అయిపోవడం వల్ల హార్ట్ అటాక్స్ లాంటివి, హార్ట్లో బ్లాక్స్ లాంటివి వస్తుంటాయి. సో యంగ్ ఏజ్ అంటే చిన్న వయసులో 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళలో ఇవి ప్రధాన కారణాలు. 40 ఏళ్ల పైబడ్డ వాళ్ళల్లో బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లేదా అలవాట్లు ఇవన్నీతో ఆల్కహాల్ లాంటివి, ఇవన్నీ స్ట్రెస్, నిద్ర సరిగ్గా ఉండకపోవడం, వ్యాయామం సరిగ్గా చేయకపోవడం, ఇవన్నీ 40 ఏళ్ల పైబడిన వాళ్ళలో కారణాలు. అండ్ కొత్తగా స్ట్రెస్ ఒకటి, అంటే అందరికీ స్ట్రెస్ ఒకటి చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు జీవన శైలిలో, మనం చేసే పనిలో, మన ఈ ఉరుకుల పరుకుల జీవితంలో ప్రతి వారికి స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో స్ట్రెస్ వల్ల ప్రతి సమస్య ఎక్కువ అవుతుంది, అంటే బీపీలు, షుగర్లు ఇటువంటి వాటితో పాటు గుండెకి సంబంధించి కూడా సమస్యలు రావడం ఒక 50-60 ఏళ్ళకి రావాల్సింది 30-40 ఏళ్ళకే వచ్చేస్తున్నాయి. ఆ స్ట్రెస్ అనేది ప్రతిదానికి ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ లాగా యాడ్ అవుతూ వస్తుంది.
1: సార్, మరి ఇప్పుడు ఈ స్ట్రెస్, ఒత్తిడి గురించి మీరు చెప్తున్నారు కదా, అంటే దీన్ని నిత్య జీవితంలో అధిగమించడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? మరి
0: ఒకటి, స్ట్రెస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉంటుంది అనేది గమనించుకోవాలి మనం. ప్రతి వాళ్ళు నాకే ఉంది అనుకుంటారు, కానీ ప్రతి పని చేసేవారికి, చిన్న పని చేసేవారి దగ్గర నుంచి పెద్ద పని చేసేవారికి ఎవరి స్ట్రెస్ వారికే ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే ఈ స్ట్రెస్ని మనం అదుపులో పెట్టుకోవడం ఎట్లా అనేది ముందు అది నేర్చుకోవాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమం తప్పకుండా వ్యాయామం అండి. వ్యాయామం ఎప్పుడైనా బాడీలో పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. సో వ్యాయామంతో మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. రెండవది, మన శరీరంకి కొంచెం టైం కేటాయించుకోవడము అండ్ తగినంత నిద్ర పోవడము ఇవన్నీ కరెక్ట్గా డివైడ్ చేసుకోవాలి లైఫ్లో. అంటే వర్క్ ఎంత ఉండాలి అండ్ మన కోసం మనం కేటాయించుకుంటున్న టైం ఎంత, ఆ టైంలో మనకు నచ్చిన పని చేయడము, కాసేపు ఏదైనా ఆట ఆడడం, కాసేపు మ్యూజిక్ వినడం, బుక్ చదవడం, లేదా కాసేపు ఎక్సర్సైజ్ చేయడం, ఇట్లా రోజుని కొన్ని అవర్స్గా విభజించుకొని కరెక్ట్గా అవర్స్ని కరెక్ట్గా మేనేజ్ చేయాలి. రోజంతా పనే కాదు, రోజంతా ఓన్లీ రెస్ట్ తీసుకోవడమో, రోజంతా ఓన్లీ ఒకటే ఆటలో ఉండడం కాదు, అన్ని కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలి. ఇవన్నీ పని, మన లైఫ్ స్టైల్, ప్రతిదీ బ్యాలెన్స్లో మెయింటైన్ చేయాలి.
1: ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించాలంటారు.
0: కరెక్ట్, ఆరోగ్యకరమైన జీవన శైలి చాలా ముఖ్యం హార్ట్కి సంబంధించి. అండ్ ఎక్కడ టెన్షన్ అక్కడే ఇమీడియట్ గా రిజాల్వ్ చేసుకోవాలంటే, ఒక విషయాన్ని చాలా సేపు ఆలోచిస్తూ దాన్ని క్యారీ చేయకూడదు. అంటే ఆఫీస్ లో ఉండే టెన్షన్లు ఆఫీస్ లోనే వదిలేయాలి, ఇంట్లో ఉన్న టెన్షన్లు ఇంట్లోనే వదిలేయాలి.
1: సో
0: దాన్ని క్యారీ చేస్తూ, దాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ అనవసరంగా ఆరోగ్యం మీద స్ట్రెస్ లోడ్ ఎక్కువ అవుతుందండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మరి ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తిని తీసుకుంటే గుండె నొప్పి సాధారణంగా అందరికీ ఏదో ఒక దశలో వస్తూ పోతూ ఉంటుంది. అసలు ఈ తనకు వచ్చిన గుండె నొప్పి నిజంగానే గుండెకి సంబంధించి ఏదైనా జబ్బు ద్వారా వచ్చిందా, లేదంటే ఇది సాధారణమైన గుండె నొప్పి అనేది కామన్ మ్యాన్ ఎలా తెలుసుకుంటాడు? ఒకవేళ తనకి ఇబ్బంది ఉంటే ఏ దశలో డాక్టర్ని గారిని కలవాల్సి ఉంటుంది?
0: ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి. ముఖ్య ఉద్దేశం కూడా ఇదే యాక్చువల్లీ వరల్డ్ హార్ట్ డే. ఎందుకంటే లక్షణాల గురించి అందరికీ అవగాహన ఉండాలి. గుండె నొప్పి అంటే ఏంటి, గుండెవి కాని నొప్పులు ఎట్లా ఉండొచ్చు? గుండె నొప్పి అంటే దవడ నుంచి నాభి వరకు వచ్చే ఏ నొప్పి అయినా కానీ, ఒక ఏలితో చూపించే ఏరియాలో కాకుండా ఒక చెయ్యి మొత్తం, అంటే ఒక పెద్ద ఏరియాలో నొప్పి వస్తూ నొప్పితో పాటు చల్లని చెమటలు సడన్ గా ఒక 30 సెకండ్లో బాడీ అంతా తడిచిపోయేలాగా చెమటలు, చెమటలతో పాటు ఆయాసము, ఇవన్నీ అంటే ఈ నొప్పి, ఆయాసము, మీరు కాస్త నడిస్తే ఎక్కువ అవడము, కూర్చుంటే తక్కువ అవడము, వీటితో పాటు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా తిప్పినట్టుగా అవడం, ఇవన్నీ కలిపి ఒకటేసారి వస్తే అది గుండెదయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ అండి. అండ్ వేలుతో చూపించగలిగే నొప్పులు, పొడిచే నొప్పులు, సెకండ్లలో ఉండే నొప్పులు, మీరు నడిస్తే పనిచేస్తే ఎక్కువ అవ్వని నొప్పులు, ఇటువంటి గుండె నొప్పులు అయ్యే ఛాన్స్ తక్కువ అండి. సో మీకు ఇదివరకు ఎప్పుడు రాని నొప్పి ఒకవేళ గనక ఇబ్బందిగా అనిపిస్తే, అంటే ఫస్ట్ నేను చెప్పినట్టుగా ఒక ఏరియా అంతలో ఛాతలు నొప్పి, చెమటలు, ఆయాసము, నడిస్తే ఏదైనా నొప్పి రావడం, నడిస్తే ఇబ్బంది అనిపించడం, ఛాతిలో బరువులాగా, ఇట్లాంటి లక్షణాలు గనక అనిపిస్తే, ముఖ్యంగా ఇదివరకు ఎప్పుడూ లేవు కొత్తగా వస్తున్నాయి అనిపిస్తే, డౌట్ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఎక్కడైతే అక్కడ, అది ఈవెన్ ఇవాళ రేపు పల్లెటూర్లలో పిహెచ్సిలలో ఈసీజీస్ ఉంటాయి, మీరు వెళ్ళి ఒక ఈసీజీ చేసుకుంటే మన టెక్నాలజీ వాడుకొని ఆ ఈసీజీ మీ అమెరికాలో మీకున్న బంధువు ఒక డాక్టర్ కూడా పంపించవచ్చు, 5 సెకండ్లలో వాట్సాప్ చేసేయచ్చు, వాళ్ళు మీకు చెప్పేస్తారు. సో డౌట్ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని టైం వేస్ట్ చేయకుండా దగ్గరలో, మీకు దగ్గరలో ఉన్న అవైలబుల్ ఉన్న పిహెచ్సికి వెళ్ళి ఫస్ట్ ఒక ఈసీజీ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి.
1: ఓకే, అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తికి గుండెకు సంబంధించినటువంటి జబ్బు ఉందని మీరు నిర్ధారించిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్, అంటే ఎలాంటి ట్రీట్మెంట్?

0: చేస్తూ ఉంటారు.
1: ఇక్కడ ముందు నిర్ధారణలో వచ్చి రెండు రకాలండి, నొప్పితో వచ్చిన వారి గురించి ఎట్లా నిర్ధారిస్తాము, అంటే సడన్ పెయిన్తో వచ్చిన వారికి నిర్ధారణ ఎలా అని. రెండవది సడన్ గా కాకుండా క్రమేపీ స్లోగా పెయిన్ వస్తుంది, చాలా రోజుల నుంచి ఒక నెల రెండు నెలల నుంచి పెయిన్ వస్తుంది, నడిస్తే పెయిన్ వస్తుంది, ఇట్లాంటి వాళ్ళని నిర్ధారించేది ఎలాగా. సో సడన్ గా పెయిన్ వచ్చిన వారికి ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఈసీజీ, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈసీజీ, 2D ఎకో, మరియు ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది ట్రోపోనిన్ అని. ఈ మూడు టెస్టులు చేయించుకుంటే ముందుగా మనకి ఏదైనా హార్ట్ అటాక్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ హార్ట్ అటాక్ ఉందనుకోండి, నెక్స్ట్ స్టెప్ ఇస్ టు అంటే ట్రీట్మెంట్ చేయించుకోవడం. ఫస్ట్ ఇనీషియల్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది, తర్వాత తొందరగా వీలైనంత తొందరగా యాంజియోగ్రామ్కి వెళ్లాల్సి వస్తుంది. హార్ట్ అటాక్ అంటే గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్ రావడం. సో మనకి యాంజియోగ్రామ్ ద్వారా రక్తనాళాల్లో బ్లాక్ ఉందా, ఉంటే ఎంత శాతం ఉంది, ఎన్ని రక్తనాళాల్లో ఉంది, మూడు రక్తనాళాలు ఉంటాయి రక్తం సరఫరా చేసేటి, సో వీటిలలో బ్లాక్స్ ఉన్నాయా అని చెప్పే టెస్ట్ యాంజియోగ్రామ్. సో అట్లా హార్ట్ అటాక్ అని నిర్ధారణ అయితే ఇమీడియట్ గా చేయించుకోవాల్సింది యాంజియోగ్రామ్. స్లోగా వచ్చే నొప్పులు అంటే నెలల తరబడి మెల్లిమెల్లిగా కొంచెం కొంచెంగా వస్తుంది నొప్పి, కొన్నిసార్లు నొప్పి ఉండదు అసలు, జస్ట్ నడిస్తే ఆయాసం అనిపించడం, మెట్లెక్కితే ఆయాసం అనిపించడం, ఏదైనా బరువు పట్టుకుంటే ఆయాసం అనిపించడం, ఇట్లాంటి లక్షణాలు ఉన్న వారికి కొన్నిసార్లు ఈసీజీ 2D ఎకో నార్మల్ గా ఉండొచ్చు. సో ఈసీజీ 2D ఎకో నార్మల్ గా ఉంది, నాకు ఇంకేం సమస్య రాదు అని అనుకోవడానికి లేదు. ఒక హార్ట్ అటాక్ కి గంట సేపు ముందు కూడా ఈసీజీ 2D ఎకో నార్మల్ ఉండొచ్చు. సో అట్లా నార్మల్ ఉన్నప్పుడు అక్కడితో ఆగకుండా ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం, అంటే TMT అంటే ఇదే ఈసీజీనే బెల్ట్ పైన నడిపిస్తూ చేయడం, అంటే గుండె పైన లోడ్ వేసి ఆ టైంలో ఈసీజీ ఏమన్నా మారుతుందా, తద్వారా రాబోయే సమస్య ఏమన్నా బయటపడుతుందా, నడిపిస్తే రాబోయే సమస్య ఏమన్నా నిర్ధారణ చేయొచ్చా అనేది చేయించుకోవాల్సి వస్తుంది. ఒకవేళ TMT కూడా నార్మల్ ఉందనుకోండి, అప్పుడు గుండె సమస్య ఏమీ లేదు. జనరల్ గా ట్రెడ్మిల్ నార్మల్ గా ఉంటే 90% రాబోయే ఒక సంవత్సరం వరకు గుండె సమస్యలు వచ్చే ఆస్కారం తక్కువ అని అర్థం అండి. అండ్ ఒకవేళ ట్రెడ్మిల్ పాజిటివ్ వస్తే సేమ్ అది గుండెకి సంబంధించి రాబోయే సమస్య తాలూకు సంకేతము, అప్పుడైనా యాంజియోగ్రామ్ చేయించుకోవచ్చు. కాకపోతే ముందు హార్ట్ అటాక్ లాగా ఎమర్జెన్సీ ఉండదు, ఒక కొన్ని డేస్ లో ప్లాన్ చేసుకుని యాంజియోగ్రామ్ చేయించుకోవచ్చు. అండ్ యాంజియోగ్రామ్ లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మూడు రక్తనాళాలు గుండెకు రక్తం సరఫరా చేస్తాయి, వాటిలలో బ్లాక్స్ ఉన్నాయా లేవా అని మనకు తెలుస్తుంది. బ్లాక్స్ ఉంటే జనరల్ గా 1-2 రక్తనాళాల్లో ఉంటే స్టెంట్స్ వేయడం జరుగుతుంది, అంటే మెటల్ స్ప్రింగ్స్ లాంటివి, అవి రక్తనాళాల్లో బ్లాక్ పక్కకు జరిపి అక్కడ స్ప్రింగ్ పెట్టి బయటకు వచ్చేస్తాము. మూడు రక్తనాళాల్లో గనక బ్లాక్స్ ఉంటే మూడు స్ప్రింగ్స్ పెడితే ఆ రిస్క్, అవి బ్లాక్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బైపాస్ సర్జరీ అంటే మన రక్తనాళాలే కాళ్ళ నుంచి కానీ చేతుల నుంచి కానీ తీసి ఆ బ్లాక్స్ ని బైపాస్ చేస్తూ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది.
0: అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఆధునిక జీవన శైలిలో ఈ గుండెకు సంబంధించిన ఎక్కువ జబ్బులు వస్తున్నటువంటి ఇటువంటి తరుణంలో రొటీన్ చెకప్స్ అంటే 6 నెలలకు కానీ 1 ఇయర్ కానీ మీరు సజెస్ట్ చేస్తుంటారు, ఇది ఏ వయసు నుండి, అంటే దానికి వయసు నిమిత్తం ఏమైనా ఉంటుందా, లేదంటే ఎవరైనా చేసుకోవచ్చా?
1: ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. దీంట్లో మనం ఒక వ్యక్తికి ఇదే టెస్ట్, అందరికీ ఇదే టెస్ట్, ఇది చేయించుకుంటే చాలు అనేలాగా ఉండదు. ప్రతి పర్సన్ ని డిఫరెంట్ గా చూడాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి తనని తను అర్థం చేసుకోవాలి ముందు, తనకున్న రిస్క్ ఎంత, ఆ రిస్క్ వల్ల తనకు వచ్చే గుండె సమస్య వచ్చే ప్రాబబిలిటీ ఎంత. అంటే ఒకరికి ఫ్యామిలీ హిస్టరీ ఉందా, వారి కుటుంబంలో గుండె సమస్యలు ఉన్నాయా, వారికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా, వారు లావు ఉన్నారా, వారు ఎక్సర్సైజ్ చేయట్లేదా, వారికి ఏమైనా కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ లాంటివి ఉన్నాయా, వారు ఏమైనా చాలా హై స్ట్రెస్ జాబ్లో ఉన్నారా, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని చెకప్స్ ఎలా చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. జనరల్గా 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ అంటే కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్ టెస్ట్ అండ్ అట్లీస్ట్ ఈసీజీ చేయించుకోమని చెప్తాం 40 ఇయర్స్ లోపు ఉన్న వారికి. ఇదే 40 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి నేను చెప్పిన ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే, అంటే 40 ఏళ్ళ లోపు ఉండి కుటుంబంలో గుండె సమస్యలు లేదా లా ఉండడం అటువంటివి ఉంటే ఈసీజీతో పాటు 2D ఎకో TMT కూడా చేయించుకోమని చెప్తాం. ఎందుకంటే వారికి గుండె సమస్య వచ్చే రిస్క్ ఎక్కువ కాబట్టి రాబోయేది ఏమైనా ఉందా అనేది చూడడానికి నడిపించి TMT చేస్తాం. 40 ఇయర్స్ పైబడ్డ వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోయినా ఎవ్రీ ఇయర్ రక్త పరీక్షలు అంటే షుగరు, కొలెస్ట్రాల్ టెస్ట్ కంపల్సరీ, బీపీ చెక్ చేయించుకోవడం అండ్ గుండెకు సంబంధించి ఈసీజీ, 2D ఎకో, TMT ఈ మూడు పరీక్షలు సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా చేయించుకోమని అడ్వైస్ చేస్తామండి.
0: ఓకే సార్. అలాగే డాక్టర్ గారు, ఈ మధ్యలో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ అని, ఈ రెండింటి మధ్యలో స్థూలమైన తేడా ఏంటి? అంటే సాధారణమైన వ్యక్తులు, ఒక వ్యక్తి ఉన్న బలంగా కుప్పకూలిపోతే అతను కార్డియాక్ అరెస్ట్ వల్ల కూడిపోయాడా, లేదంటే అతనికి హార్ట్

0: అటాక్ వచ్చిందా అనేది ఎలా గుర్తించగలుగుతారు?
1: హార్ట్ అటాక్ అంటేనేమో నేను ఇంతకుముందు చెప్పినట్టు రక్తం సరఫరాలో ఆటంకం అండి. గుండెకు సంబంధించి రక్త సరఫరాలో బ్లాక్స్ రావడం, దానివల్ల ఏ గుండె భాగానికైతే రక్తం అందాలో, ఈ రక్తనాళం సరఫరా చేయాలో, అది రక్తం బ్లాక్ వల్ల అక్కడికి రక్తం అందక ఆ పార్ట్ హార్ట్ బీటింగ్ అనేది ఆగిపోతుంది. దాని వల్ల వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏ కారణం వల్ల అయినవచ్చు, హార్ట్ ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. అంటే హార్ట్ అటాక్ కారణం అవ్వచ్చు, కార్డియాక్ అరెస్ట్ కి వేరే సమస్య. అంటే సింపుల్ గా చెప్పాలంటే వేరే ఏదైనా పెరాలిసిస్ లాంటివి కానీ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ కానీ అవేవైనా కానీ లాస్ట్ కి వాటి వల్ల, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల లేదా పెరాలిసిస్ వల్ల హార్ట్ ఆగిపోతే లేదా యాక్సిడెంట్ వల్ల హార్ట్ ఆగిపోతే దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో అల్టిమేట్ గా హార్ట్ ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. కానీ దానికి కారణం గుండె అవ్వాలని ఏం లేదు, ఏ కారణం అన్నా అవ్వచ్చు, గుండె కూడా అవ్వచ్చు, వేరే కారణాలు కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ కారణం ఏంటి అని ఆ పాయింట్ లో, అంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యాక నిర్ధారించడం ముఖ్యం కాదు, ఫస్ట్ ఆ హార్ట్ ని రీస్టార్ట్ చేయడం ఎట్లా అనేది ముఖ్యం. ఆ ప్రక్రియని సిపిఆర్ అంటాం, అంటే ఛాతి మర్దన. సో మనం హార్ట్ ని ముందు ఛాతి మర్దన చేసి హార్ట్ రీస్టార్ట్ చేస్తే, హార్ట్ రీస్టార్ట్ అవుతే మనం ఈలోపు మళ్ళీ కారణం ఏంటి, రీస్టార్ట్ అయ్యాక హాస్పిటల్ తీసుకెళ్లి అడ్మిట్ చేసి కారణాలు ఏంటి అన్వేషించి వాటికి ట్రీట్మెంట్ ఏం చేయాలో చూసుకోవచ్చు. అయితే మీరు అడిగిన ప్రశ్న ఎప్పుడు సిపిఆర్ చేయాలి అంటే, కార్డియాక్ అరెస్ట్ అయిందని ఎప్పుడు నిర్ధారించుకోవాలంటే, ఒక వ్యక్తి అన్రెస్పాన్సివ్ అంటే కళ్ళు తిరిగి పడిపోయి స్పృహ కోల్పోవడం, మనం పిలిచినా కదలకపోవడం, రెస్పాండ్ అవ్వకపోవడం. రెండోది ఊపిరి తీసుకోకపోవడం, అంటే మనం ఊపిరి వారిది అబ్జర్వ్ చేసి లేదా వారి నోస్ దగ్గర మనం ఫింగర్ పెట్టి చూసి శ్వాస తీసుకుంటున్నారా లేదా. ఇవి రెండు కనుక లేకపోతే, స్పృహ లేదు శ్వాస లేదు అనుకుంటే ఇది కార్డియాక్ అరెస్ట్ అయి మనం సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఇంకా బాగా తెలిస్తే నాడి పట్టుకోవస్తే నాడి అయినా చూడాలి. నాడి పట్టుకుంటే నాడి ఉండదు కార్డియాక్ అరెస్ట్ లో, ఎందుకంటే హార్ట్ ఆగిపోయింది కాబట్టి. అప్పుడు ఇమీడియట్ గా ఫస్ట్ హార్ట్ ని పంపింగ్ స్టార్ట్ చేస్తే, మనం పైన నుంచి ఛాతి మర్దన చేస్తే హార్ట్ ని అట్లీస్ట్ కొంచెం పంపింగ్ స్టార్ట్ అవుతే ఆ హార్ట్ మళ్ళీ బ్రెయిన్ కి కిడ్నీస్ కి అన్ని అవయవాలకు ఎంతో కొంత బ్లడ్ సరఫరా చేస్తుంటుంది. ఈలోపు మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వారికి ఆ కారణం ఏంటి అని నిర్ధారించి ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే వారు మళ్ళీ నార్మల్ లైఫ్లోకి రాగలరు.
0: ఓకే, అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మనకున్న ఆధునిక టెక్నాలజీతో గుండెకు సంబంధించిన ప్రక్రియను ట్రాక్ చేయడానికి చాలా గాడ్జెట్స్ అంటాం కదా సార్, ఇవి అందుబాటులో ఉన్నాయంటే స్మార్ట్ వాచెస్ కానివ్వండి, ఫిట్నెస్ ట్రాకర్స్ కానివ్వండి, ఇవి ఎంతవరకు ఉపయోగకరం అంటారు?
1: ఫిట్నెస్ ట్రాకర్స్ చాలా ఉపయోగమే అండి. మనం అంటే మన హార్ట్ రేట్ మానిటరింగ్ ఒకటి, అంటే హార్ట్ రేట్ ఎప్పుడైనా కానీ 60 నుంచి 90 మధ్యలో ఉండాలి. 60 కన్నా తక్కువ ఉన్నా 90 కన్నా ఎక్కువ ఉన్నా కానీ చూసుకోవాలి, ఎందుకు తక్కువ ఉంది, ఎందుకు ఎక్కువ ఉంది, ఏమైనా సమస్య ఉందా గుండెకు అనేది. సో 60 నుంచి 90 ఉందా లేదా, ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతుంది అది. ఎక్సర్సైజ్లో కూడా మనకు ఒక లిమిట్ ఉంటుంది మన ఏజ్ ప్రకారం. సో ఏజ్ రిలేటెడ్గా దానికి ఒక ఫార్ములా ఉంటుంది, మ్యాక్సిమం హార్ట్ రేట్ అంటాము. సో ఆ హార్ట్ రేట్లో ఉందా లేదా అనేది ఈ గ్యాడ్జెట్స్ అన్ని మనకు చెప్తాయి అన్నట్టు. సో అలారం వస్తుంది మనకి, ఒకవేళ హార్ట్ రేట్ చాలా ఎక్కువ అవుతుందా చాలా తక్కువ అవుతుందా మనకి చెప్తాయి. సో దాన్ని బట్టి నిర్ధారణకు మనకు ఉపయోగపడతాయి. అంటే మనం అంతా బాగానే ఉందనుకుంటాము కానీ వాచ్లో మాత్రం హార్ట్ రేట్ అబ్నార్మల్గా రికార్డ్ అవుతుంది, సో ఏదో సమస్య ఉంది అని అర్థం. అట్లాంటప్పుడు మనం వెళ్ళి దగ్గరలో ఉన్న డాక్టర్ని, మీ డాక్టర్ని సంప్రదిస్తే వారు హార్ట్ రేట్ ఎందుకు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది చెప్తారు. రెండవది హార్ట్ రేట్ కాకుండా హార్ట్ రిధమ్ అంటాం, అంటే రెగ్యులర్ బీటింగ్లో ఉందా. కొన్నిసార్లు హార్ట్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటుంది, ఏట్రల్ ఫిబ్రిలేషన్ అంటాము, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అని, హార్ట్ బీటింగ్ అబ్నార్మాలిటీస్ అవి, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు హార్ట్వి. సో అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఈ ఫోన్లలో కానీ మన ఈ గ్యాడ్జెట్స్లో కానీ వాచెస్ స్మార్ట్ వాచెస్లో కానీ వాటిలో రికార్డ్ అవుతాయండి. అయితే హార్ట్ అటాక్స్ మాత్రం ఈ గ్యాడ్జెట్స్ లో రికార్డ్ అవ్వండి, ఎందుకంటే చాలా మంది గ్యాడ్జెట్ పెట్టుకుని అందులో ఏం అలారం రావట్లేదు, నొప్పి వస్తుంది కానీ సో హార్ట్ అటాక్ కాకపోవచ్చులే అనుకుంటారు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, హార్ట్ అటాక్స్ అనేవి మాత్రం ఈ వాచెస్ లో కానీ వాటిల్లో అది పికప్ చేసే టెక్నాలజీ ఇంకా వాచెస్ లో లేదు.
0: డాక్టర్ గారు, చివరగా మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు పాటించాల్సిన చిన్న చిన్న అలవాట్లు ఏమిటంటే, చికిత్స కంటే నివారణే ముఖ్యమంటారు కదా, మనము గుండె జబ్బు బారిన పడి తర్వాత ఇబ్బంది పడే కంటే అసలు రాకుండా ఉండడానికి, అంటే మన చేతుల్లో చేయగలిగే పనులు ఏంటి?
1: క్లుప్తంగా గుండె నివారణకు సంబంధించి ఒక 10 సూత్రాల్లాగా చెప్పగలనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఆహారము ఎక్కువ వరకు ఇంట్లోదే ఆహారం తినాలి. బయట ఫుడ్ ఎప్పుడూ సేఫ్ కాదు. ఇంట్లో కూడా ఆయిల్, ఉప్పు, కారము, నాన్ వెజిటేరియన్ ఇవన్నీ కొంచెం తక్కువ కన్స్యూమ్ చేయడం మంచిది. రెండోది క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం ఎంతో కొద్దిసేపు, రోజుకు ఒక 30 నిమిషాలు, వారంలో 5 రోజులు.

0: చేసినా పర్వాలేదు.
1: ఓకే సార్.
0: రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం. మూడవది, స్ట్రెస్ చాలా తక్కువ ఉండేలాగా మనల్ని మనం కండక్ట్ చేసుకోవడం, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం, మేనేజ్ చేసుకోవడం, స్ట్రెస్ తక్కువ ఉండేలాగా. నెక్స్ట్ రోజుకు తగినంత స్లీప్, అంటే మినిమం 7 గంటలు నిద్రపోయేలాగా చూసుకోవడం. ఇవన్నీకి మించి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటి వ్యాధులు ఏమైనా ఉంటే కంట్రోల్లో పెట్టుకోవడము, లేకుంటే రాకుండా ఉండేలాగా చూసుకోవడము. మద్యపానము, ధూమపానము వీటికి దూరంగా ఉండడము, ధూమపానం
1: ఓకే
0: అసలు ఎప్పుడూ టచ్ చేయకపోవడము. అండ్ లాస్ట్గా గుండె లక్షణాలకు సంబంధించి సరైన అవగాహన కలిగి ఉండడము, ఎటువంటి డౌట్ అయినా ఉంటే మీ దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించడం. ఇవి చాలా ఇంపార్టెంట్ సూత్రాలు గుండె సమస్యల గురించి అవగాహన కోసం, అండ్ అవి రాకుండా మనది మనం ప్రివెన్షన్ కోసం అండి.
1: ఓకే డాక్టర్ గారు, ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ గారు మనకు అందించిన ముఖ్యమైన విషయాలు, సమతుల ఆహారం తీసుకోవాలి, క్రమమైన వ్యాయామం చేయాలి, ఒత్తిడి నియంత్రణ, ధూమపానం నివారణ వంటి చిన్న చిన్న చర్యలతో మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ రోజు నుంచి ఆరోగ్యకరమైన జీవనశైలిని అందరం ప్రారంభిద్దాం. ఈ సూచనలు పాటించి మన జీవితం సురక్షితంగా ఆరోగ్యంగా కాపాడుకుందాం. ఆరోగ్యామృతం ఇచ్చేసి మీ విలువైన సమయాన్ని, సూచనలను శ్రోతలకు అందించినందుకు గాను మీ అందరికీ ఆకాశవాణి తరపున ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ శ్రోతలకు అందరికీ నేను ఇచ్చే సలహా, అవగాహన కలిగి ఉండడం. గుండె సమస్యల గురించి అపోహలొద్దు, భయం వద్దు, జాగ్రత్త చాలు. అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యము. అండ్ నాకు అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా రేడియో సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అండి.
1: నమస్కారం సార్.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఆనంద జీవితానికి ఆరోగ్య హృదయం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్లాడి రామకృష్ణారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ బి నరేష్. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
3: చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
4: నాన్నా, నాకు 3,000 ఇవ్వండి.
5: ఎందుకురా?
4: నా పాకెట్ మనీ.
5: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
4: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
5: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
4: మరి మీ మొబైల్ ఇవ్వండి.
5: ఇదిగో,
6: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
7: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఉదయ తెరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బతుకమ్మ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గోరెటి వెంకన్న గీతం, సంగీతం టి ప్రభాకర్.

కార్యక్రమంలో తర్వాత జై బోలో తెలంగాణ చిత్రంలో శ్రీకృష్ణ ఆదర్శిణి పాడిన పాట, గీత రచన నందిని శ్రీధర్, సంగీతం చక్రి.

కార్యక్రమంలో తర్వాత ఎర్ర సముద్రం చిత్రంలో వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాట గీతరచన అందే శ్రీ సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు. ఈ కార్యక్రమానికన్నా ముందుగా ఒక ప్రకటన.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు బాంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు.

మీరింతవరకు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో బొంబే ఎస్ జయశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8:15 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో మార్నింగ్ న్యూస్ వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: चीन के करीब 1800 सैनिक इस जगह मारे गए थे। ये एकमात्र जगह थी जहां भारतीय सेना ने चीनी सेना को घुसने नहीं दिया था, और ये संभव हुआ था मेजर शैतान सिंह के असाधारण शौर्य के कारण।
1: परमवीर चक्र से सम्मानित भारत भूमि के इस पराक्रमी महायोद्धा को हमारा सलाम।
2: और इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। अब अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी कुसुमलता,
3: जगबंधु,
2: चेतना,
3: अर्शद,
2: सौम्या,
3: प्रसून
2: और हमारे आज के विशेषज्ञ प्रोफेसर सरयुग यादव के साथ
3: विमलेश को आज्ञा दीजिए।
2: नमस्कार।
4: उमंग उमंग उमंग उमंग।
5: మరింతవరకు ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆడదే ఆధారం, ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన వేటూరి సుందర రామ్మూర్తి, సంగీతం శంకర్ గణేష్.

కార్యక్రమంలో తర్వాత ఆలయ శిఖరం ఈ చిత్రంలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

ఆపద్ బాంధవుడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతి రచన సి నారాయణ రెడ్డి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికి సులభం.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
5: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట అభినందన చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. గీతరచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత సఖీ చిత్రంలో శంకర్ మహాదేవన్, ఎస్ జానకి పాడిన పాట, గీతి రచన వేటూరి, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రలహరి చిత్రంలో కైలాష్ కేర్ విష్ణుప్రియ పాడిన పాట, గీతరచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల కామరా
2: సైబాల్,
1: బుర్రద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
4: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట డెకాయిడ్ చిత్రంలో రామ్ మిర్యాల హరిప్రియ పాడిన పాట, గీతరచన భాస్కర్ భట్ల, సంగీతం భీమ్స్ సిసిరోలియో.

0: కార్యక్రమంలో తర్వాత కొరియన్ కనకరాజు చిత్రంలో సిద్ధి శ్రీరామ్ పాడిన పాట సంగీతం ఎస్ఎస్ తమన్.
1: మీళ్ళు కూడా వచ్చేసిన అదే.
2: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే
2: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
2: నై
1: కంసామిదా.

చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లక్కీ భాస్కర్ చిత్రంలో విశాల్ మిశ్రా, శ్వేతామోహన్ పాడిన పాట, గీతరచన శ్రీమణి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు

0: కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఉప్పెనా చిత్రంలో యాజిన్ నిజార్ హరిప్రియ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో విశాల్ దాడ్లాని హరిప్రియ పాడిన పాట, గీతరచన భాస్కర భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: కార్యక్రమంలో తర్వాత పుష్ప 2 చిత్రంలో నాకాష్ అజీజ్ దీపక్ బ్లూ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

0: అస్సలు తగ్గేదిలే.
1: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పెద్ది చిత్రంలో ఏఆర్ రెహమాన్ పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 10 గంటలుగా వస్తుంది. మనకు దీక్షణాల్లో వార్తల ముఖ్యాంశాల అనంతరం వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాలా సమగ్రంగా అభివృద్ది చేయటమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ విప్పులతో కలిసి ఈ ఉదయం శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన వసతులు, ప్రశాంత దర్శనం, పారిశుద్ధ్యం, గోశాల వంటి మౌలిక సదుపాయాలు నాణ్యతతో కల్పిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు, వారు పురోగతి సమీక్షలు, నిరంతరం సీసీటీవీ నిఘా తప్పనిసరి చేయాలని తెలిపారు. రాష్టంలో 87 నియోజకవర్గాల్లో పాఠశాలలు మంజూరు కాగా 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు నిన్న తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరు విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చని, ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు అధికారులు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్లు నిలిపేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యాజమాన్యాల నుండి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయిని దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఏమాయా చేసావే చిత్రం కోసం దీవన్ చిన్మయ్య పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు మీకోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2010 నుండి 2015 వరకు విడుదలైన సినిమాల్లోని మంచి మంచి పాటలనైతే ప్లే చేసుకుంటున్నాం. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే hellovividhbharatihyd@gmail.com మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును పంపించండి. గజ్వే

నుండి షేర్ల వెంకటేష్, సుగుణారాం ప్రసాద్, రామ్చరణ్, అలాగే షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ రిక్వెస్ట్ పంపించారు. మీకోసం వినిపిస్తున్నాం మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హరీష్ జయరా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హేమలత విశ్వనాథ్ చోటుప్పల్ నుండి, అలాగే ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ప్లే చేసుకుంటున్నాం 2010 నుండి 2015లో రిలీజ్ అయిన మూవీస్ లోంచి మంచి మంచి సాంగ్స్ అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని మాకు పంపించాల్సి ఉందా. మా ఈమెయిల్ ఐడి hellovividhbharatihyd@gmail.com కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును పంపించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:20:20. ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి మూవీ నుండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంజిత, శాంతి, జాన్సన్, బేగంపేట్ హైదరాబాద్ నుండి. మీ అందరి కోసం ఈ పాట.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు. శ్రోతలు ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ని, అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఈమెయిల్ ఐడికి పంపించండి. మా ఈమెయిల్ ఐడి hellovividhbharatihyd@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట ఇష్క్ మూవీ నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు లీలా వెంకట్ చందనగర్ నుండి. మీ అందరి కోసం ఈ పాట.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట అత్తారింటికి దారేది. చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మీకోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం మర్యాద రామన్న చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత మీ అందరి కోసం వచ్చేస్తుంది. మర్యాద రామన్న చిత్రం కోసం రఘు గీతామాధురి పాడిన పాట, చైతన్య ప్రసాద్ సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతం.
2: Oh yeah.

చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:49:52. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి hellovividhbharatihyd@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం రాహుల్ శ్వేత పాడిన పాట అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి మీకు జేమేయర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగోడ్, మల్లేష్ గోడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గోడ్, సాయి చరణ్, బృందా, చినమంతల.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్.

0: వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా రాబోతున్న పాట రేస్ గురం చిత్రం నుండి. మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట, రిక్వెస్ట్ పంపించిన శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ జిల్లా నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు మరికొద్ది సేపట్లో రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలో బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతి వివరిస్తూ యూరప్ లో పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్టంలో ఉన్న పెట్టుబడి అవకాశాల సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ రెండో సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ భేటీలో విదేశీ విరాళాల వినియోగం, ఖాతాల నిర్వహణపై అధికారులతో చర్చించడంతో పాటుగా లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తుల పర్యవేక్షణ, వేలానికి ప్రత్యేక అధికారుల నియామకం వంటి కీలక ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమాపేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమాపేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్టాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమాపేశంలో పాల్గొంటున్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలతో పాటు పార్టీ అధిష్టాన పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్టంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించనున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యకులు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్టాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరగనుంది. 28 రాష్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే ఈ భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్టాల్లో ప్రభుత్వాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. గుండె ఆరోగ్యం కాపాడుకోవటానికి ఉప్పు, నూనె తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పొగాకు, ధూమపానానికి దూరంగా ఉంటూ యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి నియంత్రించుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక సహా పలు రాష్టాల్లో అక్కడక్కడ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03:42. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి వింటారు.

ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటుంది మీ ఆర్జే అనిత. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఒక సినిమా జనాలను థియేటర్ల వద్ద బారులు తీరేలా చేసింది. కేవలం కెమెరా ట్రిక్స్, మనుషుల ఊహాశక్తితో తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతం జరిగింది.

తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని ఆ రోజుల్లోనే ఒకే ఒక్క సినిమా ఒక తరాన్ని మొత్తం ఊహల పల్లకిలో ఊరేగించింది. అసలు జానపద చిత్రాలు అంటేనే నచ్చని వారిని కూడా థియేటర్ల వైపుకు నడిపించింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆస్వాదించిన అద్భుత జానపద చిత్రం అది. రెక్కల గుర్రాలు, రెండు తలల రాక్షసులు, అంగుళం పరిణామం లేని మనుషులు, వినడానికే వింతగా ఉంటుంది కదూ. మరి ఇవన్నీ తెరమీద కనువిందు చేస్తే ఎలా ఉంటుంది? కమర్షియల్ మాస్ సినిమాలు సూపర్ సక్సెస్ఫుల్గా ఆడుతున్న సమయంలో ఒక సూపర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడితో దర్శకుడి అద్భుత సృష్టి ఆ సినిమా. మరి ఇంతకు ఆ సినిమా ఏది తెలుసుకోవాలనుంది కదా. అయితే ముందొక పాట విందాం. పాట తర్వాత ఆ సినిమా ఏంటో, దాని కథాకథనం ఏంటో తెలుసుకుందాం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అద్భుత మాయా ప్రపంచాన్ని సృష్టించి థియేటర్లలో ప్రేక్షకులు వారిని వారు మర్చిపోయి లీనమైపోయేలా చేసిన సినిమా భైరవ ద్వీపం. భైరవ ద్వీపం సినిమా అనగానే గుర్తొచ్చేది ఆ విజువల్స్. ఆ రోజుల్లో కంప్యూటర్లు, డిజిటల్ ఎఫెక్ట్స్ లేవు. మరి ఆ వింతలోకాన్ని, మంత్రాల దీవిని కళ్లకు కట్టినట్టు ఎలా చూపించారు? దానికి కారణం సినిమాటోగ్రాఫర్ కబీర్లాల్ గారి కెమెరా మ్యాజిక్. సినిమాలో వచ్చే దట్టమైన అడవులు, కొండ గుహలు చాలా వరకు నిజమైనవి కావు. చెన్నైలోని వాహిని స్టూడియోలో వేసిన భారీ సెట్స్ అవి. లైటింగ్ అండ్ షాడోస్ కాంబినేషన్తో కెమెరా లెన్స్ను రకరకాలుగా మారుస్తూ కేవలం ఆప్టికల్ ట్రిక్స్తోనే థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేశారు. ఆ మాయా కోటను, గుహలను చూసిన జనాలు నిజంగానే ఎక్కడో షూటింగ్ చేశారనుకున్నారు. అంతలా మాయ చేశారు కబీర్లాల్ గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. విజువల్ ఎఫెక్ట్స్ తో కొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా భైరవ ద్వీపం గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. ఇక సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. అనుకోని కారణాల వల్ల రాజకుమారుడైన హీరో గూడెంలో విజయ్ అనే పేరుతో పెరుగుతాడు. అడవిలో ఒకరోజు హీరో కార్తికేయ రాజ్యపు యువరాణి పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను చూడటానికి ప్రాణాలకు తెగించి కోటలో ప్రవేశిస్తాడు. సైనికులతో యుద్దం చేసి చాకచక్యంతో తప్పించుకుంటాడు విజయ్. మరి విజయ్ ధైర్యానికి పద్మావతి కూడా అతనికి మనసిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అంతఃపురం సెట్స్ అన్ని స్టూడియోలో వేసినవే. చూడటానికి మాత్రం ఎక్కడో కోటలో తీసిన అనుభూతి కలుగుతుంది. ఆ రోజుల్లో రాజకుమారి గెటప్ కోసం వేసుకునే భారీ నగలు, లంగాలు మోస్తూ షూటింగ్లో నిలబడడం చాలా కష్టంగా ఉండేది. బాలకృష్ణ గారి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ కత్తి యుద్ధాలు, రొమాంటిక్ సీన్లలో నటించడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే అనితతో. భైరవ ద్వీపాన్ని ఏలే దుష్టమాంత్రికుడు భైరవుడు విశ్వాన్ని ఏలాలనే దురాశతో రాకుమారి పద్మావతిని బలి ఇవ్వాలని చూస్తాడు. ఆమెను రక్షించే ప్రయత్నంలో విజయ్ యక్షిణీలోకం చేరుకుని ఒక దివ్య కంఠాభరణాన్ని సాధిస్తాడు. తనను మోసం చేశాడని ఆగ్రహించిన యక్షిణి విజయ్ను ఒక విచిత్రమైన కురీపిగా మారిపోవాలని శాపమిస్తుంది. దాంతో విజయ్ మొహమంతా బొబ్బలతో వికృతంగా కురూపిగా మారిపోతాడు. అయితే ఈ వికృత రూపం వెనుక ఉన్న కొన్ని నిజాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ గెటప్ కోసం బాలకృష్ణ గారు రోజుకు 4 గంటల పాటు మేకప్ కోసం కూర్చునేవారట. ఆ జిగురు, ఆ మేకప్ మెటీరియల్ వల్ల మొహం మండుతున్నా భరిస్తూ షూటింగ్ చేసేవారట. ఈ గెటప్ వల్ల బాలకృష్ణ గారు ఏకంగా 11 రోజులు అన్నం తినకుండా కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నారట. మేకప్

మొహానికి అంతలా అతుక్కుపోయి నోరు కదపడానికి కూడా వచ్చేది కాదట. మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణను అలా చూసిన అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఆ పాత్ర కోసం ఆయన పండించిన కష్టం, ఆ పాత్ర పండించిన సెంటిమెంట్ చూసి థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఒక నటుడిగా బాలకృష్ణ గారి డెడికేషన్కు ఈ సీన్ ఒక మచ్చుతునక.

0: 26లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. విజువల్ వండర్ భైరవ ద్వీపం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. కురూపి రూపంలో ఉన్న విజయ్ తాను సాధించిన నెక్లెస్ ను పద్మావతి మెడలో వేస్తాడు. విజయ్ను గుర్తుపట్టని రాకుమారి ఆ నెక్లెస్ ను విసిరి కొడుతుంది. రక్షణ కవచం పోవడంతో మాంత్రికుడు పద్మావతిని అపహరిస్తాడు. సినిమాలో చూశారు కదా, రోజాగారు నిద్రపోతుండగా మంచం గాల్లోకి లేచి కిటికీల నుండి అడవుల మీదుగా ఎగురుకుంటూ భైరవ ద్వీపానికి వెళ్లే సీన్ గుర్తుంది కదా. మరి అదెలా సాధ్యమైంది అనుకుంటున్నారా? దాని వెనక పెద్ద కసరత్తే జరిగింది. ఆ మంచానికి సన్నటి బలమైన స్టీల్ వైర్లు కట్టి స్టూడియోలో క్రేన్ల సహాయంతో గాల్లోకి లేపారు. బ్యాక్గ్రౌండ్ లో బ్లూ మ్యాట్ స్క్రీన్ ఉంచి షూట్ చేశారు. ఆ తర్వాత విడిగా షూట్ చేసిన అడవులు, మేఘాల విజువల్స్ ను ఈ మంచం సీన్తో ఆప్టికల్ ప్రింటింగ్ ద్వారా మిక్స్ చేశారు. ఈ ఒక్క సీన్ పర్ఫెక్ట్ గా రావడానికి ఎన్నో రోజులు టైం పట్టిందట. ఈ సినిమాకు సంబంధించిన ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయిలో భైరవద్వీపం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. భైరవద్వీపం సినిమాలో ఒక పాట ఇప్పటికీ సంగీత ప్రియులకు ఒక పెద్ద గైడ్ లాంటిది. అదే శ్రీతుంబుర నారద నాదామృతం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎంతటి అద్భుతమో మాటల్లో చెప్పలేము. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారు ఈ ఒక్క పాటలోనే ఏకంగా 7 శాస్త్రీయ రాగాలను, అంటే శివరంజని, మోహన, హిందోళం లాంటి రాగాలను మిక్స్ చేసి స్వరపరిచారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో బాలుగారు ఒక్క టేక్లోనే పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారట. తెరపై బాలకృష్ణ గారు ఆ క్లాసికల్ సాంగ్కు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇదో సంగీత ప్రయోగం, తెలుగు సినిమా గర్వించదగ్గ పాట. మరి ఆ పాట మీ అందరికోసం.

అద్భుతమైన పాట విన్నారు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా పాడారు. మరి ఈ పాటకి రచన వేటూరి సుందరరామమూర్తి గారు. మరి సినిమా కథలోకి వస్తే, పద్మావతిని కాపాడటానికి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు విజయ్. అక్కడ అతని తల్లి విజయ్ను గుర్తుపడుతుంది. భైరవ ద్వీపానికి వెళ్లడానికి ఒకే ఒక్క మార్గం మాయాగుర్రం. కాని శాపం వల్ల కురూపిగా ఉన్న విజయ్ ఆ గుర్రం ఎక్కలేడు. అప్పుడు అతని తల్లి కొడుకు కోసం ఆ శాపాన్ని తను తీసుకుంటుంది. తల్లి త్యాగంతో శాప విముక్తుడైన విజయ్ ఆ తెల్లటి రెక్కల గుర్రం ఎక్కి గాల్లో ఎగురుకుంటూ భైరవ ద్వీపం వైపు వెళ్తాడు. ఇంతకీ ఆ రెక్కల గుర్రం ఏంటి తెలుసా? ఇందాక మనం విన్న పాట ఆ రెక్కల గుర్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పాడిన పాట అన్నమాట. మరి గుర్రం నిజంగా ఎగిరిందా అంటే, గుర్రం ఎలా ఎగురుతుంది చెప్పండి? గుర్రం సీన్ల కోసం నిజమైన తెల్ల గుర్రాన్ని రోప్ల సహాయంతో గాల్లోకి లేపారట. దీనివల్ల వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుండి కొన్ని ఇబ్బందులు ఎదురైనా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారు చాలా జాగ్రత్తలు తీసుకుని గుర్రానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ సీన్స్ డిజైన్ చేశారట. భైరవ ద్వీపానికి వెళ్లే దారిలో విజయ్కు ఎన్నో వింతలు ఎదురవుతాయి. అంగుళం పరిమాణం ఉండే లిల్లీపుట్లు అతన్ని బంధిస్తారు. ఈ మనుషుల కోసం రోబోటిక్స్ వాడలేదు. మరి ఎలా? కేవలం ఫోర్స్డ్ పర్స్పెక్టివ్ అనే కెమెరా టెక్నిక్ను వాడారు. అంటే మనుషుల ప్లేస్మెంట్స్ను బట్టి ఒకరు పెద్దగా ఒకరు చిన్నగా కనిపించేలా భ్రమ కల్పించడం అన్నమాట. ఎలాంటి కంప్యూటర్ సహాయం లేకుండా కేవలం మనుషుల ప్లేస్మెంట్స్తోనే ఆ మ్యాజిక్ చేశారు. నిజంగా సింగీతం గారు జీనియస్ కదా. ఇక సినిమా క్లైమాక్స్లో వచ్చే రెండు తలల రాక్షసుడితో కథానాయకుడు విజయ్ యుద్ధం చేస్తాడు, గుర్తుందా? మరి ఆ రెండు తలల మనిషి ఎలా వచ్చాడు? బాగా పొడుగున్న ఒక వ్యక్తి భుజాలపై డమ్మీ తలను ఆర్టిఫిషియల్గా అమర్చి లోపల చిన్న వైర్లు స్ప్రింగులు పెట్టి దూరం నుండి టెక్నీషియన్లు రిమోట్తో దాన్ని కళ్ళు నోలు కదిలేలా చేశారట. టాలీవుడ్లో యానిమాటిక్స్ సాంకేతికకు తొలి అడుగు అది. హాలీవుడ్ రేంజ్ థాట్ అది. మరి ఇక విజయ్ ఆ రెండు తలల రాక్షసుని చంపి భైరవ ద్వీపాన్ని నాశనం చేసి పద్మావతిని తల్లిని తీసుకుని కార్తికేయ రాజ్యానికి వస్తాడు. దుష్ట సంహారం తర్వాత సాక్షాత్తు జగన్మాత విజయ్ తల్లికి శాప విమోచనం కల్పిస్తుంది. విజయ్ పద్మావతిల కళ్యాణంతో ఈ జానపద మహాకావ్యం సుఖాంతమవుతుంది.

భైరవ ద్వీపం సినిమా విశేషాలు మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఈ సినిమాలో విజయ్గా బాలకృష్ణ, పద్మావతిగా రోజా, కార్తికేయ రాజ్యం రాజుగా కైకాల సత్యనారాయణ, విజయ్ తల్లిగా కెఆర్ విజయ తదితరులు నటించారు. భైరవ ద్వీపం సినిమా విడుదలై 32 సంవత్సరాలవుతున్నా, బాహుబలి వంటి విజువల్ వండర్స్ వస్తున్నా, ఈ సినిమా స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. బడ్జెట్ పరిమితులున్నా, టెక్నాలజీ లేకపోయినా, కేవలం కథపై నమ్మకం, దర్శకుడి ప్రతిభ, నటీనటుల కష్టం ఉంటే అద్భుతాన్ని సృష్టించవచ్చు అని నిరూపించిన సినిమా భైరవ ద్వీపం. అందుకే ఈ సినిమా 9 నంది అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. కథ, సాంకేతికత, షూటింగ్ విశేషాల సమాహారంగా సాగిన ఈ రోజు మనకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో ఒక గొప్ప కళాఖండాన్ని గుర్తు చేసుకున్నాం కదా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈరోజు చైతన్య స్ఫూర్తిలో రియల్ లైఫ్ కు ఏమాత్రం తీసిపోని రియల్ లైఫ్ స్టోరీని తెలుసుకుందాం. మనం చిన్న చిన్న సమస్యలకే డీలా పడిపోతాం కదా, కానీ ఒక అబ్బాయి 4 సంవత్సరాల వయసులోనే అమ్మను కోల్పోయి తండ్రి వ్యసనాలకు బానిసవ్వడంతో 7 వయసున్న చెల్లిని నానమ్మ తీసుకెళ్లింది. తను బాబాయ్ ఇంటికి చేరాడు. అక్కడ రోజు అవమానాలు, నువ్వు జీవితంలో దేనికి పనికిరావు అనే మాటల మధ్యనే పెరిగాడు. చదువులోనూ తనేమీ టాపర్ కాడు. కాని ఒకరోజు స్కూల్ ల్యాబ్లో అనుకోకుండా కంప్యూటర్ చూశాడు. ఆ స్క్రీన్ చూసి మెస్మరైజ్ అయిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుతుంటే తను మాత్రం కంప్యూటర్ రూంలో కూర్చుని కోడింగ్ బుక్స్ చదవడం మొదలుపెట్టాడు. ఆ కంప్యూటర్ అతని జీవితాన్ని మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంతకు అతనెవరు? టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టించి 100 కోట్లు సంపాదించిన, జీవితం అంటే కేవలం డబ్బులు సంపాదించి లగ్జరీగా జీవించడం కాదు, మనం సంపాదించింది 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పడమే కాదు, చేసి చూపించారు వివేక్ శృంగారి. వారి గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో.

వివేక్ షంగారి గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. ఇతను బాబా ఇంట్లో పెరిగాడు అని మాట్లాడుకున్నాం కదా. అసలు ట్విస్ట్ ఏంటంటే, కాలేజ్ ఫస్ట్ ఇయర్కి రాగానే బాబాయ్ ఫీజులు కట్టడం ఆపేసి ఇంట్లో నుంచి పంపించేశాడట. 17 ఏళ్ల వయసు, జేబులో పైసా లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పూర్తిగా రోడ్డున పడిపోయాడు వివేక్. ఆ సమయంలో అతన్ని ఆదుకున్నది అతను సరదాగా సొంతంగా నేర్చుకున్న కోడింగ్ విద్య. భిలాయిలోని ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యజమాని దగ్గరికి వెళ్లి, నాకు కోడింగ్ వచ్చు, ఏదైనా పని ఇవ్వండి అని అడిగాడట. వివేక్ను టెస్ట్ చేసిన ఆ యజమాని షాక్ గురయ్యాడు. వెంటనే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగమిచ్చి ల్యాబ్లోనే పడుకునే పర్మిషన్ ఇచ్చాడు. అలా రోడ్డు మీద నుండి కేవలం తన స్కిల్స్ ను నమ్ముకుని తనకంటూ ఉండేందుకు చోటు సంపాదించుకున్నాడు వివేక్. ఆ తర్వాత అతను టెక్ ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తినడానికి తిండి, ఉండడానికి చోటు లేని వివేక్ షంగారి టెక్నాలజీ ప్రపంచంలో ఒక సంచలనంగా ఎలా మారాడు? బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వివేక్ ఫ్రెండ్ ఒకరు కొన్ని కంప్యూటర్ పుస్తకాలు వివేక్ కోసం తెచ్చాడు. అయితే వివేక్ ను ఆ పుస్తకాల కన్నా వాటిని చుట్టి ఉన్న పేపర్ ఎక్కువగా ఆకర్షించింది. కారణం, ఒక అమెరికన్ సంస్థ C++ లాంగ్వేజ్ తెలిసిన వాళ్లు కావాలి అంటూ ఇచ్చిన ప్రకటన అది. దాన్ని చూసి ఆ ఫ్రెండ్ దగ్గరే ఛార్జీలకు డబ్బులు తీసుకుని బెంగళూరు రైలెక్కేశాడు వివేక్. అతని స్కిల్స్ చూసి ఏ డిగ్రీ లేకున్నా 7,000 రూపాయల జీతంతో ఆ కంపెనీ వివేక్ కు ఉద్యోగం ఇచ్చింది. ఒక సంవత్సరంలోనే తన ప్రతిభతో 40,000 జీతానికి ఎదిగాడు వివేక్. ఆ తర్వాత కొన్ని ప్రముఖ సంస్థలలో పనిచేసి 2006లో తనే సొంతంగా ఒక స్టార్టప్ ను ప్రారంభించి దాన్ని లాభాల బాట పట్టించారు. 4 సంవత్సరాల తర్వాత ఇంకో కంపెనీ ప్రారంభించారు. ఒక పక్క వ్యాపారం చేస్తూనే మరోపక్క తన కాలేజీ విద్యను పూర్తి చేశారు వివేక్. దాదాపు 3 దశాబ్దాల పాటు డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలలో అద్భుతాలు సృష్టించారు. ఒక పెద్ద బహుళజాతి కంపెనీ కొన్ని 100 కోట్లు ఇచ్చి 2024లో వివేక్ కంపెనీలను కొనుగోలు చేసింది. వివేక్ కోటీశ్వరుడయ్యాడు. వినడానికి ఇది ఒక సినిమా కథలాగా ఉంది కదా, కానీ అసలైన క్లైమాక్స్ ఇంకా ఉంది. సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు అని నిరూపించిన వివేక్ రియల్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

వివేక్ షంగారి గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. వివేక్ షంగారి ద వివేక్ షంగారి అయ్యాడు, కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. మరి తర్వాత ఏం చేశాడు? సాధారణంగా అయితే లగ్జరీ కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితం ఇదే కదా ఎవరైనా చేస్తారు. కానీ వివేక్ అలా చేయలేదు. తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. డబ్బు లేక ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు అనుకున్నాడు. ఏకలవ్య అనే ట్రస్ట్ను స్టార్ట్ చేసి తను సంపాదించిన ఆస్తిలో ఏకంగా 96% పైగా సమాజానికి పేద పిల్లల చదువు కోసం విరాళంగా ఇచ్చేశాడు. నిరుపేదల ఇళ్లలో పుట్టి బాలకార్మికులు అవుతుంటారు, లేదా నాలాగా ఛిద్రమైన కుటుంబాల్లో పుట్టి బాధపడుతుంటారు. వారు మహాభారతంలోని ఏకలవ్యుల వంటి వారు. అందుకే వారి కోసం ఏకలవ్య ట్రస్ట్ను ప్రారంభించాను అంటారు వివేక్ శృంగారి. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉండే పేద విద్యార్థులను ఏకలవ్య ట్రస్ట్ ద్వారా ఎంపిక చేసి వాళ్లు డిగ్రీ చదివేదాకా ట్యూషన్ ఫీజులు, యూనిఫామ్స్, పుస్తకాలకు అయ్యే ఖర్చు మొత్తం ఏకలవ్య ట్రస్ట్ భరిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిపైన 50,000 నుండి 1,00,000 వరకు ఖర్చు చేస్తుంది ఈ ట్రస్ట్. ఈ రకంగా ఇప్పటికే 312 మంది విద్యార్థుల బాధ్యత తీసుకున్నాడు వివేక్ షంగారి. డబ్బుతో కాదు, మనం సృష్టించే అవకాశాలతోనే విజయానికి నిజమైన అర్థం అని నిరూపించిన వివేక్ షంగారి నిజంగా గ్రేట్ కదా. అనాథ అయిన మేధావిగా నిలిచాడు. ఏకలవ్యుడిలా సొంతంగా విద్య నేర్చుకుని, అర్జునుడిలా విజయ పరంపర కొనసాగించి, సంపాదన అంతా ధాతృత్వానికి కేటాయించిన ఏకలవ్యుణ్ణి, అర్జునుణ్ణి, కర్ణుణ్ణి గుర్తుకు తెచ్చే అరుదైన ప్రస్థానం వివేక్ షంగారిది. యువతకు దిక్సూచి లాంటిది అతని కథ. ఇది ఇవాళటి చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్ర

0: ప్రదేశాలు చోటు తగ్గించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ రెండవ సదస్సు ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహ చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబల్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నోర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్టాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్టాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్టకు కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారో నే మహారాష్ట్ర మే బడే హిస్సే పర్ కర్ణాటక మే భీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యో కే సాథ్ డట్ కే ఖడీ రహేగీ. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో భాభీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యో మే జా కే స్థితి దేఖూంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ది, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్టంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ, ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యకుడు నితిన్ నబిన్ అధ్యక్షతన పార్టీ రాష్టాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్టాల ప్రభుత్వాల పనితీరుపై సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015 తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర

పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2వ ఎయిడ్ సదస్సుకు ఈ రోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్దతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈ రోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. 6వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును 6వ తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం 6వ తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు 3 భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలలు మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థ ప్రమాణ్ అని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు IEW ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురే దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి 1 సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకన్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశముందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు ధండా స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కామ్సింగ్ గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. యశ్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్టపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్టపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండా స్వర్ణ పతకం సాధించారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40 దాటి 50 సెకండ్లు ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే, ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఇంట్లో వినిపించే కామన్ డైలాగ్ ఏంటి, ఈరోజు టిఫిన్ ఏంటి, ఉదయం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇదే, ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు, ఇడ్లీనా, నాకొద్దు ఇడ్లీ ఎవరు తింటారు అని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా మూతి తిప్పేసుకుంటారు కదా. కానీ అదే ఇడ్లీని ఒక కొత్త స్టైల్లో ఇస్తే ఎలా ఉంటుంది, నిమిషంలో ప్లేట్ ఖాళీ చేసేసి పిల్లలకు ఇడ్లీ చేసి పెడదాం, ఎలా? అది ఎలా అంటారా? మరేం లేదు, ఎప్పుడు చేసే తెల్లటి ఇడ్లీల బదులు ఇడ్లీ పిండిని చిన్న చిన్న గిన్నెల్లోకి సపరేట్గా తీసుకుని ఒక దాంట్లో క్యారెట్ తురుము, ఇంకో దాంట్లో బీట్రూట్ గుజ్జు, ఇంకో దాంట్లో ఆకుకూరలన్నీ కలిపి చేసిన పేస్ట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చేసి చిన్న చిన్న కప్స్లో కప్ కేక్స్ లాగా చేసి పెట్టండి. ఆ కలర్ఫుల్ ఇడ్లీలను ఒక ప్లేట్లో పెడితే పిల్లలకు కాస్త చేంజింగ్గా ఉండడమే కాకుండా కొత్తగా కూడా ఉంటుంది. అంతేకాదు, దీంట్లో విటమిన్స్, ఐరన్ కూడా అందుతాయి. పిల్లలు సాధారణంగా కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కీమా కర్రీని కూడా ఇడ్లీలో యాడ్ చేసి పెట్టొచ్చు. ఇలా ఇడ్లీలే కాకుండా పూరి, చపాతి, దోశలు చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్. సో ఇలా కలర్ఫుల్గా హెల్దీగా తింటూ ఫిట్గా ఉందాం.

ఈట్ ఫిట్ వింటున్నారు. పండుగలు శుభకార్యాలు ఏదైనా సరే కారణం ఏదైనా ఒకటే, కానీ తెలుగువారి ఇళ్లలో పూర్ణాలు మాత్రం మస్ట్ కదా. కానీ ఈ రోజుల్లో డైటింగ్ అని, షుగర్ అని అవి తినడానికి భయపడుతున్నారు చాలామంది. కారణం, దాంట్లో ఉండే మైదా, షుగర్, అమ్మో ఆయిల్లో డీప్ ఫ్రై అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఈట్ ఫిట్ మీకోసం సూపర్ ఇన్నోవేషన్ పూర్ణాలు తీసుకొచ్చింది. అవే ఓట్స్ అండ్ డేట్స్ పూర్ణాలు. అవి ఏంటో తెలుసుకుందాం. పూర్ణాల స్టఫ్ కోసం పప్పుతో పాటు పంచదార, బెల్లానికి బదులు డేట్స్ పేస్ట్ వాడండి. అంటే పచ్చి ఖర్జూరాలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టినదనమాట. అలాగే పప్పుతో పాటు దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వాడండి. ఇక పైన లేయర్ కోసం మైదాకు బదులు ఓట్స్ పిండిని, మినప్పప్పు మిశ్రమాన్ని తీసుకోవచ్చు. అన్నీ బాగున్నాయి కానీ మరి ఆయిల్ లేకుండా వాటిని ఫ్రై చేసేది ఎలా అంటారు కదా, దానికి కూడా సొల్యూషన్ ఉంది. వెరీ సింపుల్, నూనెలో ఫ్రై చేయకుండా కేవలం కొన్ని చుక్కల నెయ్యితో పొంగనాల ప్యాన్లో కాల్చండి. టేస్ట్ సేమ్ టు సేమ్, కానీ క్యాలరీలు మాత్రం సగానికి సగం తక్కువ. పెద్దల ఆరోగ్యం భద్రం, పిల్లలకు స్వీట్ క్రేవింగ్స్ తీరుతాయి. సాంప్రదాయాన్ని గౌరవించి సాంప్రదాయ వంటకం చేసి

వచ్చినట్లు ఉంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు ఉంటుంది. సూపర్ ఐడియా కదా, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఆలోచించకుండా, టెన్షన్ లేకుండా హ్యాపీగా స్వీట్ తినేయచ్చు. ఈట్ హ్యాపీలీ అండ్ స్టే ఫిట్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

అలా వైకుంఠపురంలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి మంగ్లి పాడిన పాట విన్నారు. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని ప్రపంచస్థాయి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని జర్మనీ పర్యటనలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దారు.

0: దున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒడిషా మైనింగ్ సామర్థ్యాన్ని బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచి అంతర్జాతీయ మార్కెట్ వాటాను 10% చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయంగానే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఆత్మ నిర్భర భారత్ సాధిస్తామన్నారు. ఇదే సమయంలో దేశంలో బొగ్గు కొరత ఏమీ లేదని, ఉత్పత్తి సరఫరా వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని వివరిస్తూ, యూరోప్లోని పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్టంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాతృభూమి అభివృద్దికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మాదాపూర్ రహేజ మైండ్ స్పేస్లో ప్రముఖ B2B ప్లాట్ఫామ్ బిల్ ట్రస్ట్ 450 కోట్ల రూపాయలతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బిల్ ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్లో 75కు పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది ఆ సంఖ్యను 100కు చేర్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఏఐ ఫస్ట్ జీసీసీ ద్వారా కొత్తగా 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న మంత్రి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ టాస్క్లతో కలిసి పనిచేయాలని బిల్ ట్రస్ట్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు వేముల వీరేశంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: నిధుల కొరత లేకుండా పనులు తొందరలో పూర్తి చేయాలని ఆలోచన. వేములవాడ దేవాలయ నిర్మాణం అన్నదాన సత్రంతో సహా, గోశాలతో సహా, భక్తులకు సంబంధించి మంచి అన్ని రకాల సౌకర్యాలతో సహా నిర్మాణం చేసే బాధ్యత మాకు చిత్తశుద్ధి ఉంది.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ అధిష్టానం పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, పెండింగ్ నిధులపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ మతాలు, కులాల పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల తన ప్రసంగంలో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. అన్ని కులాలను మతాలను గౌరవించడమే హిందువుల ముఖ్య ఉద్దేశమని, దానిని గుర్తించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. సర్ విషయంలో కాంగ్రెస్ యాంటీ ఇండియా ఆలోచనతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఇటీవల పసిపిల్లలు చనిపోతే స్పందించని కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రం ఈవీఎంలు సర్ల పేరిట కారణాలు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కొత్త లేబర్ కోడ్లు భారత కార్మిక రంగానికి మహర్దశ తెచ్చిపెట్టనున్నాయి. వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగా దేశ కార్మిక రంగానికి అనుకూలంగా, నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్లను రూపొందించింది. 4 లేబర్ కోడ్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
2: బ్రిటిష్ కాలం నాటి సంక్లిష్టమైన 29 రకాల పాత కార్మిక చట్టాలను రద్దు చేసి వాటన్నింటినీ 4 సులువైన పారదర్శకమైన కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. అవేంటంటే వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్. గతంలోని పాత చట్టాలు కేవలం పరిమిత రంగాల్లోని కార్మికులకు మాత్రమే వర్తించేవి. కానీ ఈ కొత్త కోడ్లు దేశంలోని అసంఘటిత రంగ కార్మికులే కాకుండా స్విగ్గీ, జొమాటో, ఉబర్ తదితర కంపెనీల డెలివరీ బాయ్స్, డ్రైవర్లు వంటి గిగ్ ప్లాట్ఫారం వర్కర్లు అందరికీ

0: పిఎఫ్, ఈఎస్ఐసి, ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను చట్టబద్దం చేశాయి. సమయానికి జీతాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతన హక్కును ప్రతి ఒక్క వర్కర్కు ఈ చట్టాలు గ్యారంటీ ఇస్తున్నాయి. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ తగిన రక్షణ చర్యలతో రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళలు పనిచేసేలా అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించేలా వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా డిజిటల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్లు, అనుమతులను మరింత వేగవంతం చేశారు. దీనివల్ల వేధింపులు, అనవసర ఆలస్యాలకు స్వస్తి పలికి పారదర్శకత పెరుగుతుంది. వివాదాల శీఘ్ర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు పరిశ్రమలకు సులభతర వాణిజ్యం, ఇటు శ్రామికులకు పూర్తి రక్షణ కల్పిస్తూ ఈ నాలుగు లేబర్ కోడ్లు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా నిలుస్తున్నాయి. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
1: పరస్పర అంగీకారంతో సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉందని, ఇందుకు మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం నాగరాజు అన్నారు. వివాదం కన్నా పరిష్కారం ముఖ్యమైన నినాదంతో చేపట్టిన మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 స్పెషల్ డ్రైవ్ వివరాలను జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వెల్లడించారు.
2: మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ తగాదా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన కేసులు, భూ తగాదా కేసులు, పరిష్కరించగలిగిన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివాదాల్లో పరిష్కారానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమైనన్ని కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుంది.
1: కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: నేతన్నలు గానీ అదే విధంగా మిద్మాన నిర్వాసుల విషయంలో గానీ నేరెళ్ల బాధితులను గతంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, వీళ్ళ అభివృద్ధి కూడా ఏ విధంగా దూరంగా ఉన్నారో వాటన్నీ కూడా సిరిసిల్ల ప్రజలు విసిగి వేసారిండ్రు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ఆయుధంగా మలుచుకుని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తారని చెప్పి సిరిసిల్ల ప్రజలు భావిస్తున్నారు.
1: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల కోసం సరళీకృత ఫైర్ ఎన్ఓసీలు, ప్రమాద ఆధారిత వర్గీకరణ, నూతన సాంకేతికతల స్వీకరణపై సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వర్క్షాప్ నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మార్గదర్శకంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, ఫైర్ సేఫ్టీ కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా పరిశ్రమలను G1, G2, G3 కేటగిరీలుగా వర్గీకరించడం, ఎన్ఓసీల పునరుద్దరణ ప్రక్రియను సులభతరం చేయడం, ఐఓటీ, థర్మల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అగ్ని భద్రతను పటిష్టం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 68 పాఠశాల ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన నమూనాలపై జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సజితానందచారి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్లకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల ధృవీకరణ లభించిందని జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. వరంగల్లోని MGM ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ భీమా తదితరులు పరిశీలించారు. వస్త్ర పరిశ్రమలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి వస్త్ర ఉత్పత్తిదారులతో మాట్లాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 35 సెకండ్లు. షో టైం వింటారు. షో టైంలో ప్రశ్నలు అడిగే ముందు ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఉదయం లేవగానే కాఫీ తాగకుంటే తెల్లారినట్టు కాదు కొందరికి. ఫిల్టర్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ అని ఇలా కాఫీ ఏదైనా కాఫీ కాఫీనే, ఆహా ఏమి రుచి అంటారు మైమరచి కాఫీ ప్రేమికులు. ఇంతకు ఈ కాఫీ పురాణం దేనికి అనే కదా.

ఎర్లీ మార్నింగ్ లో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతో మకం త్రాగు బెట్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీ స్వరీ ఫ్రెష్ కాఫీ స్వరీ నెస్.

పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్షు సర్వము నాశము కావించుకుంటారుగా. అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా, దాచుకుంటారుగా, కాచుకుంటారుగా, చచ్చినట్టింక ఇచ్చేంతసేపు అందరూ వేచి ఉంటారుగా. కాఫీనంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకు

మిథునం సినిమా నుండి జొన్న విత్తుల గారు రచించిన కాఫీ దండకం విన్నారు కదా, చాలా బాగుంది కదా. కాఫీ తాగాలనిపిస్తుందేమో. అయితే ముందు షో టైంలో ప్రశ్నలు అడుగుతాను. వాట్సాప్ పనిచేయని కారణంగా షో టైంలో నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు మాకు మెయిల్ చేయాలి. మా మెయిల్ ఐడి hellovividbharati.hyderabad@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ సమాధానాలు మాకు పంపించండి. ముందుగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ఈ ప్రశ్నకు సమాధానాలు పంపించవలసిన మా మెయిల్ ఐడి hellovividbharati.hyderabad@gmail.com. hellovividbharati.hyderabad@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ సమాధానాలు పంపించండి.

షో టైం వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అని. సో దానికి సరైన సమాధానాలు పంపించిన వారు గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సిగ్న రాంప్రసాద్ రామచరణ్, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, అలాగే కానుకల గోపాల్ కడతాల్ నుండి పంపించారు సరైన సమాధానం. సో వీరందరూ పంపించిన సమాధానం అంటార్కిటికా ఎడారి. మామూలుగా మనము ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అనగానే సహారా ఎడారి అనేస్తాం కదా, కానీ తప్పు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఇది అంటార్కిటికా. ఇది కోల్డ్ ఎడారి అన్నమాట. కోల్డ్ ఇసుక ఎడారి అయితే సహారా ఎడారి, కానీ కోల్డ్ ఎడారి అంటార్కిటికా ఎడారి. మొత్తం మీద భూమిపైన అంటార్కిటికా ఎడారినే అతిపెద్ద ఎడారి.

షో టైం వింటున్నారు. షో టైంలో తర్వాత ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? మీరు మాకు మెయిల్ చేయవలసిన మా మెయిల్ ఐడి హలో వివిధ భారతి hyd@gmail.com. మెయిల్ ఐడి మరొకసారి హలో వివిధ భారతి hyd@gmail.com.

షో టైంలో నేను అడిగిన ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? దీనికి సరైన సమాధానం పంపించిన శ్రోతలు అయ్యదేవర వెంకట్ హరినాథ్ అండ్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కడతాల్ నుండి కానుగల గోపాల్, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, నెమ్మూని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. వీరంతా సరైన సమాధానం పంపించారు. వీరు పంపించిన సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్. మీ సమాధానం కరెక్ట్ అండి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన గీతాంజలి కావ్యానికి గాను 1913లో సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది.

ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైం వింటున్నారు. షో టైంలో తర్వాత ప్రశ్న ఒక లాజికల్ ప్రశ్న, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది. మీ సమాధానాలు పంపించవలసిన మా మెయిల్ ఐడి హలో వివిధ భారతి hyd@gmail.com.

షో టైంలో నేను అడిగిన ప్రశ్న, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది, ఏంటది అని అడిగాను. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. సరైన సమాధానాలు పంపించిన వారిలో పెడను నుండి అప్పలరాజు, వేముల నరసింహారావు, పున్నా వెంకటేశం హేమలత, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్ రామచరణ్, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, ఎద్దిమైలార నుండి బాలకృష్ణ శారద, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి చింత శ్రీనివాస్, చాపల్లి నుండి అయ్యదేవర వెంకటహరనాథ్, వరంగల్ నుండి కడతల్ నుండి కానుగల గోపాల్, వీరంతా సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మరి దానికి ఆన్సర్ చీకటి. అంతే కదా, మరి చీకటి ఎంత ఎక్కువ ఉంటే మనకు అసలు చీకట్లో ఏమైనా కనిపిస్తాయా? అసలు ఏం కనిపించదు కదా. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే మనకి ఏమీ కనిపించవు, అంటే మన చూపు అంత తక్కువగా ఉంటుందన్నమాట చీకట్లో. మీ అందరి కోసం వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15:30. ఎన్నో విజయాలను సాధిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళామణుల విజయాలను మీకు వినిపించే కార్యక్రమం శక్తిశీలికి స్వాగతం. మరి ఈరోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకోబోయే ఆ మహిళామణి ఎవరంటే, ఆటపాటలతో గడపాల్సిన బాల్యం ఆసుపత్రి కారిడార్లు, డయాలసిస్ వార్డులు, చికిత్సా గదుల్లోనే గడిచిపోయింది. 7 ఏళ్ల వయసులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. కాస్త కోలుకుని ఉన్నత చదువులపై ఫోకస్ చేద్దాం అనుకునేలోగా 2వ కిడ్నీ కూడా దెబ్బతిన్నది. అయినా ఆమె లెక్క చేయలేదు. తనకు ఎంతో ఇష్టమైన ట్రెక్కింగ్లో నైపుణ్యం సాధించింది. అంటార్కిటికాను చుట్టి వచ్చి రికార్డులు సొంతం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన స్నేహ భూపతిరాజు ఆమె సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం ఈరోజు మన శక్తిశీలిలో.

కలుసుకోవాలని చిత్రం నుండి సుమంగిలి పాడిన పాట విన్నారు. మరి రెండు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగిన, ప్రపంచంలోనే ఎవరూ చేయని సాహసాలు చేసి రికార్డులు సృష్టించిన స్నేహ భూపతిరాజు సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. ఆరోగ్యం బాగలేకపోయినా కష్టపడి చదివి డిగ్రీలో మంచి మార్కులు సాధించింది. కాలేజ్ రోజుల్లో ఒకసారి సిమ్లా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే స్నేహ మాత్రం చాలా సులువుగా ట్రెక్కింగ్ చేయగలిగింది. అప్పుడు తను నిర్ణయించుకుందట, పర్వతాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, నేను ఏదో సాధించాలి అని. దాంతో ట్రెక్కింగ్పై ఆసక్తితో విలున్నప్పుడంతా ట్రెక్కింగ్కు వెళ్లడం అలవాటుగా మార్చుకుంది. అదే తన ఆరోగ్య రహస్యం అయింది.

సమయం 2:26:40. స్నేహ భూపతిరాజు ఇన్స్పైరింగ్ స్టోరీని తెలుసుకుంటున్నాం శక్తిశీలిలో. కాశ్మీర్ గ్రేట్ లేక్స్, కాలాపత్థర్, లడఖ్లోని చాదర్ ట్రెక్

వంటి ప్రదేశాల్లో ఆరోగ్యంగా ఉన్నవాళ్లే అక్కడ నడవడానికి వణికిపోతున్నారు. అలాంటిది స్నేహ 2019లో గడ్డకట్టిన మంచు నదిపై సక్సెస్ఫుల్గా నడిచి ట్రెక్కింగ్ పూర్తి చేసింది. డాక్టర్లు వద్దన్నా, చలి ప్రాణాలు తీసేలా ఉన్నా వెనకడుగు వేయలేదు స్నేహ. ధైర్యంగా ట్రెక్కింగ్ పూర్తి చేసింది. ఈ గ్రేట్ అచీవ్మెంట్కు గాను ఆమెకు గ్రాండ్ మాస్టర్ అనే బిరుదుతో పాటు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. సూపర్ కదా అసలు స్నేహ. ఆమె గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్నేహ భూపతిరాజు గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. స్నేహ చేసిన చాదర్ ట్రెక్ గురించి విని ఆశ్చర్యపోయారా? దీనికే ఆశ్చర్యపోతే ఎలా? మన స్నేహ అంతటితో ఆగలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ బేస్ క్యాంపును కూడా రీచ్ అయింది. మామూలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వారికి ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కానీ స్నేహ తన శరీరం కంటే తన మైండ్ పవర్ను నమ్మింది. కొండలు లోయలు దాటుకుంటూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కి జాతీయ జెండాను ఎగరవేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం అంతా వ్యాపించేలా చేసింది. శభాష్ స్నేహ అనకుండా ఉండలేకపోతున్నాం కదా. మరి ఇక్కడితో అయిపోయిందా? ఆమె సాధించినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

స్నేహ భూపతిరాజు విజయాలను తెలుసుకుంటున్నాం శక్తిశీలిలో. ఇప్పుడు మీకు స్నేహ గురించిన ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. రీసెంట్గా అంటే 2026 ఫిబ్రవరిలో స్నేహ మరో సంచలనం సృష్టించింది. ఏకంగా భూమికి చివరన ఉండే అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టింది. భయంకరమైన సముద్రపు అలలు, గడ్డకట్టే గాలులను తట్టుకుంటూ అంటార్కిటిక్ సర్కిల్ను దాటి డీటెయిల్ ఐలాండ్పై అడుగుపెట్టింది. 2 కిడ్నీ మార్పుడులు జరిగి అంటార్కిటికా యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా స్నేహ రికార్డ్ సృష్టించింది. ఇది నిజంగానే స్నేహ సాధించిన గొప్ప విజయం కదా. అయితే స్నేహ ఇంత పెద్ద సాహసాలు ఎందుకు చేసిందో తెలుసా? కేవలం రికార్డుల కోసం కాదు, తనలాంటి వారికి కొత్త జీవితం దక్కడానికి కారణమైన అవయవదానం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పటానికి. ఒకరు ఇచ్చిన కిడ్నీల వల్లే తను ఈరోజు బ్రతికి ఉండటమే కాదు, ప్రపంచాన్నే చుట్టేస్తుంది. చనిపోయాక కూడా మరొకరి రూపంలో బ్రతికుండొచ్చు, అవయవదానం చెయ్యండి అని చెప్పడమే కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్నే తలుచుకుని కుంగిపోతూ కూర్చోకుండా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నంలో మన బాధను లోపాలను మర్చిపోవచ్చు అని చెప్పడమే ఆమె యాత్రల వెనుక అసలైన లక్ష్యం. ఎంత గొప్ప ఆలోచన కదా.

చాలామంది స్నేహాన్ని అడుగుతుంటారు, నీకసలు భయం వేయదా, ఆ చలిలో ఆ కొండల్లో ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి అని. దానికి స్నేహ చెప్పే మాట ఒక్కటే, సవాళ్లు అనేవి అందరి జీవితాల్లో ఉంటాయి, వాటిని చూసి భయపడి ఇంట్లోనే కూర్చుంటే లైఫ్ బోర్ కొడుతుంది. చావును దగ్గరగా చూశాను కాబట్టి బ్రతికి ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది స్నేహ. వాట్ ఏ గ్రేట్ థాట్ కదా.

స్నేహ భూపతిరాజు స్టోరీ విన్నాక ఏమర్థమవుతుంది? శరీరంలో ఏదో లోపం ఉందని లేదా లైఫ్లో ఏదో సమస్య వచ్చిందని మన కలలను వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. సంకల్పం బలంగా ఉంటే అంటార్కిటికా మంచు కూడా కరిగిపోతుంది. స్నేహ జీవితం ద్వారా మనందరం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఒకటే, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి, దేనికి లిమిట్స్ సాకులు పెట్టుకోవద్దు. సో ఇది స్నేహ వండర్ఫుల్ స్టోరీతో ఇవాళటి శక్తిశీలి. ఇన్స్పైరింగ్గా ఉంది కదూ.

अरे मन मेरा, अरे रे रे रे रे तुक्का है हाँ, रुको व्या...

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం చిత్రసీమ తెలుగు సినీ గీతల కార్యక్రమం వింటారు. ముందుగా చిన్నదాన నీకోసం చిత్రం కోసం రాజహాసన్ పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం అనూప్ రుబెన్స్.

చింతకాయల రవి. ఈ చిత్రం కోసం రాజేష్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం విశాల్ శేఖర్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అంతఃపురం చిత్రం కోసం ఇళయరాజా చిత్రపడిన పాట గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఇళయరాజా.

కార్యక్రమంలో తర్వాత పాట యువసేన చిత్రం కోసం జెస్సీ గిఫ్ట్ పాడిన పాట. గీత రచన రామజుగయ్య శాస్త్రి, సంగీతం జెస్సీ గిఫ్ట్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట చెన్నకేశవరెడ్డి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం మణిశర్మ.

0: మధురం మధురం పర్వం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. తరువాత పాట శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర పడిన పాట. గీత రచన రామజోగయ్య శాస్త్రి. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నాగా చిత్రం కోసం కార్తిక్ చిన్మయి బృందం పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం, సంగీతం దేవా.

కార్యక్రమంలో చివరిగా రాజు వెడ్స్ రాంబాయి చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట, గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: This is Akashwani. The news read by Anuja Kumar. Defense Minister Rajnath Singh has emphasized that India must make geostrategic thinking and contingency planning as integral parts of its preparedness amidst challenges arising from evolving technology, unpredictability and geographical proximity. Addressing the Indian Navy Commanders Conference in New Delhi today, Mr. Singh said the country's goal is clear that preparedness must reach the crisis point before the crisis itself reaches the doorstep. The minister also emphasized that the ongoing Operation Urja Suraksha has once again demonstrated the Indian Navy's professionalism and operational readiness to protect the country's energy supply lines and national interests. He added that India stands firm as the first responder, preferred security partner, and as a symbol of trust and reliability in the Indian Ocean region, strengthening the country's vision of Mahasagar. The second meeting of the Joint Parliamentary Committee examining the Foreign Contribution Regulation Amendment Bill 2026 was held at Parliament Annex in New Delhi. The committee has been tasked with examining the provisions of the bill and submitting its report to the Parliament by the last day of the first week of the winter session 2026. The committee comprises 21 members from the Lok Sabha, nominated by the Speaker, and 10 members from the Rajya Sabha, chaired by Lok Sabha MP Sanjay Jaiswal. The bill seeks to amend the Foreign Contribution Regulation Act 2010 with the objective of making the use of foreign contributions more transparent and accountable. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan has said the government is working on a multi-dimensional strategy to ensure that farmers receive fair and remunerative prices for their produce. The strategy includes strengthening post-harvest management, scientific warehousing and marketing systems. Addressing the second day of the National Agriculture Conference Rabi Campaign 2026 in New Delhi today, Mr. Chauhan assured 100% government procurement of Tur, Urad and Masoor at minimum support price, with arrangements to ensure payments are made within 48 hours. The minister said India will also leverage the new market opportunities emerging from international free trade agreements and help farmers secure better returns for their produce and enable India to emerge as a major. They issued notification for biennial elections for 11 Rajya Sabha seats. This includes 10 seats in Uttar Pradesh and one seat in Uttarakhand. BJP leaders and union ministers Hardeep Singh Puri, B.L. Verma, Samajwadi Party leader Ram Gopal Yadav, Ramji of BSP and six others are completing their terms on the 25th of November. The commission has also issued notification for the bipoll in one seat of Rajya Sabha in West Bengal. The seat was vacant due to the resignation of TMC MP Rukmini Malik. Nomination has started from today and polling will be held on the 16th of October. In the Asian Games 2026, India today won women's 4x400m relay gold, clocking 3 minutes 29.69 seconds at Nagoya in Japan. India also bagged bronze in men's 4x400m relay. Earlier, Neeru Dhanda made history by becoming the first Indian shooter to win gold medal in the women's trap individual event in Japan. This was after she carried India to a silver medal in the women's trap team event with Ashima Ehlawat and Manisha Kher. Gulbir Singh bagged bronze in the men's 5,000m final at the Asian Games 2026 in Aichi, Nagoya. This is Gulbir's third medal of the Games after he clinched silver in both the men's 10,000m and 1,500m earlier in the competition. Pooja Singh also bagged bronze in women's high jump today. In boxing, Narinder Birwal won bronze in men's boxing plus 90kg category after losing to reigning world champion Aybek Orbel of Kazakhstan by a unanimous 0-5 decision in the semi-final today. India has moved up to the 10th place in the 2026 Asian Games standings, bringing its total medal tally to 52 with 6 gold. And that is the end of this news bulletin.
1: Akasavani Samyam 6 gantala 10 nimshalu Pranthiya Vartalu.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. సచివాలయ ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకుని సృజనాత్మకతను పెంచుకోవడానికి క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో ఈరోజు సమావేశమయ్యారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రామ్నాథ్ కోవింద్ కు శాలువా జ్ఞాపికతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ తన స్వీయ చరిత్ర మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని శివప్రతాప్ శుక్లాకు బహుకరించారు. ఈ పుస్తకంలో ఆయన జీవిత ప్రయాణం, ప్రజాసేవలో తన అనుభవాలను వివరించారు. అసెంబ్లీలో పోలీసులు మహిళా ఎమ్మెల్యేలతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు మద్దతుగా మాట్లాడిన ఆయన, నకిలీ అనర్హుల ఓట్లను తొలగించి అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటంలో ఎస్ఐఆర్ సహాయపడుతుందని స్పష్టం చేశారు. సమాజంలో విభజన తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు వేర్చుకుపడ్డారు. హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మానసిక ఒత్తిడిని జయించి సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు విధులతో పాటు క్రీడలు, కళలు, సంస్కృతిని అలవర్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోత్సహించారు. హైదరాబాద్లోని సచివాలయంలో సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పాలనా నాణ్యతను ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. మద్దూరు, కొడంగల్లో పేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు, కోర్టు ఉత్తర్వులు లేకుండా అకస్మాత్తుగా కూల్చివేయడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాధితులకు తక్షణమే పరిహారం, సరైన పునరావాసం కల్పించాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లి హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఎంపిక చేసిన 480 మంది లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత రిజిస్టేషన్తో పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనకు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించి ప్రజా సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ మద్దతును అందజేస్తారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
3: ప్రజల సంక్షేమం కొరకు కావచ్చు, అభివృద్ది కార్యక్రమాల కొరకు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా శ్రమ పడుతూ క్రమబద్దీకరించుకుని ముందుకు పోయి, మరి పన్ను లేకుండా ఒక ఆర్టీసీ బస్సు పెంచ ఒక రూపాయి పెంచలేదు, ఒక విద్యుత్ ఛార్జ్ పెంచలేదు, లేదా ఇంకెక్కడ కూడా ఎవరిపైన పన్నుల భారం లేకుండా మరి ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం.

0: ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పునరుద్దరణ పనుల కోసం ఇంజనీరింగ్ అధికారులకు మద్దతుగా 3 ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యూటేషన్పై పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నార్త్ కమాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరా సేథ్ అభ్యర్థన మేరకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ 3 అభ్యర్థులను సిఫార్సు చేసింది. రేపు రాజన్న సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించాలని ఆయన ఉమ్మడి జిల్లా నాయకులను కోరారు. బీజేపీ ఎస్సీ మోర్చా షెడ్యూల్ కులాల అభివృద్ది నిధి కింద కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట అధ్యకుడు కాంతి కిరణ్ నాయకత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం వద్ద నిరసన బాటపట్టారు. ఈ నిరసనలో సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యనగర్, గోల్కొండ జిల్లాల బృందాలు పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లిలోని కేంద్రీయ విద్యాలయాన్ని ఈరోజు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం తాను ఎంపీగా ఉన్న కాలంలో మంజూరైన తరగతి గదులను పరిశీలించారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా కోసం 2023 నవంబర్1 నాటికి పట్టభద్రులైన వారు ఫారం 18 ఉపయోగించి ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో నవంబర్6 నాటికి నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి చేశారు.
1: మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూయెన్సీకి సంబంధించి వనపర్తి జిల్లా ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో 1 నవంబర్ 2023 కంటే ముందు ఎవరైతే పాసింగ్ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారో రిజల్ట్ డేట్ చూసుకొని వాళ్ళందరూ కూడా ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఓటర్ రోల్, ఏదైతే ఎలక్టోరల్ రోల్ మనకుందో దాన్ని మీరందరూ కూడా ఫార్మ్ 18 ద్వారా అప్లై చేసుకుని ఆ ఎలక్టోరల్ రోల్ లో నమోదు కావాలని మిమ్మల్ని కోరుతున్నాము.
0: వనపర్తి కొత్తపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఈరోజు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. దేవదల ప్రాజెక్టు, రాబోయే రోడ్డు మౌలిక సదుపాయాలతో సహా ప్రముఖ స్థానిక అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, సరైన రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనోపాడ్ మండలం జల్లాయిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బీమా పథకంపై గొర్రెలు, మేకల పెంపకందారులకు జోగులాంబ గద్వాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటనారాయణ అవగాహన కల్పించారు. ఆర్థిక నష్టాలు నివారించడానికి పశువుల యజమానులు నిర్ణీత రుసుము చెల్లించి ట్యాగులు వేయించుకుని తమ పశువులకు బీమా చేయించాలని సూచించారు. జైనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున కాలం చెల్లిన మందుల నిల్వలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వృధాను నివారించి రోగులకు ఉచిత ప్రభుత్వ మందులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సెంట్రల్ ఎయిర్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశం నుండి మధ్య ఆసియాకు ఉన్న మొదటి విమాన అనుసంధానం. వారానికి 2 సార్లు నడిచే ఈ కొత్త మార్గం వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 27కి చేరుకుంది. దీని ద్వారా వ్యాపారం, వైద్య పర్యాటకం, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఘటకేశ్వర రైల్వే స్టేషన్ల మధ్యలో కొండమడుగు వద్ద రైలు ఢీకొని దాదాపుగా 600 గొర్రెలు మృతి చెందాయి. దీనివల్ల యజమాని కిష్టయ్యకు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన ప్రభుత్వ సహాయం అందించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్ రావును ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 518 వరి కొనుగోలు కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సుమారుగా 3.20 లక్షల హెక్టార్లలో వరి సాగును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు వెల్లడించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కులపై గిగ్ వర్కర్స్ న్యాయ అభియాన్ నిర్వహించారు.

0: వర్కర్ల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మనీష్ శర్మ వివరించారు. డిజిటల్ రైతు నమోదులో రైతులందరూ సెప్టెంబర్ 30లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చందర్రావు విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకోకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 9వ పోషకాహార మాసోత్సవంలో భాగంగా మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యోజనల కార్యక్రమంలో నారీ శక్తి కుమారి భారెడ్డి సంధ్యారెడ్డి ప్రసంగం మరియు కుమారి నీల వైష్ణవి సమర్పించు కవితలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో డ్రోన్లతో వ్యవసాయానికి సరికొత్త బాట, హన్మకొండ జిల్లా సాంకేతిక వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి. మరియు చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామ చేపల పెంపకదారు శ్రీ పి ప్రభాకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, 10:00 డైలీ హైలైట్స్ 20th edition ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 టు బి హెల్డ్ ఇన్ జపాన్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 10:20 మధుర గీతాలు, అలనాటి ఆనిముత్యాల లాంటి సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకి దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 తరంగిణి, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమం, 8:00 జానపద సంగీతం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు, 9:00 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 12:30 తెలుగులో వార్తలు, 12:40 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, ఇక 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. సాయంత్రం ప్రసారాల్లో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సమాచార దర్శిని, 6:30

యువవాణి యువజనుల కార్యక్రమం 7 గంటలకి ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం. 7:40 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వినవచ్చు. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

0: ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
6: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
5: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
6: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
5: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
6: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
5: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
6: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
5: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా

0: ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
1: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో నారీశక్తి బారెడ్డి సంధ్యారెడ్డి అందిస్తున్న ప్రసంగం వింటారు. మరియు కుమారి నీల వైష్ణవి సమర్పించు కవితలు. ముందుగా నారీశక్తి బారెడ్డి సంధ్యారెడ్డి అందిస్తున్న ప్రసంగం.
1: నారీశక్తి కుటుంబం నుంచి అంతరిక్షం వరకు భారత భవిష్యత్తుకు పునాది. నా ప్రియమైన యువమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక తల్లి లేని ప్రపంచాన్ని ఊహించగలమా? ఒక మహిళ లేని కుటుంబాన్ని ఊహించగలమా? ఒక నారీశక్తి లేని భారతదేశాన్ని ఊహించగలమా? మన సమాధానం ఒక్కటే, లేదు. ఎందుకంటే స్త్రీ జీవితం కాదు, జీవనానికి మూలం. స్త్రీ ఒక వ్యక్తి కాదు, ఒక విశ్వాసం. స్త్రీ ఒక బంధం కాదు, ఒక శక్తి. నేను బారెడ్డి సంధ్యారెడ్డి, జాతీయ యువ పార్లమెంట్ 2026లో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా, చరిత్రకు చిరునామా అయిన ఓరుగల్లు కాకతీయ విశ్వవిద్యాలయం తరపున మీ ముందుకు రావడం నేను గర్వకారణంగా భావిస్తున్నాను. మన తెలంగాణ నేల పరాక్రమానికి ప్రతీకైన రాణి రుద్రమదేవిని అందించింది. అన్యాయాన్ని ఎదురించి నిలిచిన సమ్మక్క సారలమ్మ త్యాగాన్ని ప్రపంచానికి చాటింది. ఆ వీరనారుల స్ఫూర్తిని హృదయంలో పెట్టుకొని నేను ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను. మిత్రుల్లారా, ఒక దేశ అభివృద్ధి కేవలం జీడిపితో కొలవలేం. కానీ ఆ దేశంలోని మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు, ఎంత గౌరవంగా జీవిస్తున్నారు, ఎంత స్వేచ్ఛగా నాయకత్వం వహిస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానమే నిజమైన అభివృద్ధి. భారత రాజ్యాంగం మహిళలకు సమాన హక్కులు కల్పించింది. కానీ ఆ సమాన అవకాశాలు కల్పించడం మన అందరి బాధ్యత. ఈరోజు భారత మహిళలు శాస్త్రవేత్తగా, వైద్యురాలిగా, సైనిక అధికారిగా, అంతరిక్ష పరిశోధకురాలిగా ప్రపంచ వేదికపై తన ప్రతిభను చాటుతుంది. అయితే ఇంకెంతో మంది బాలికలు విద్యకు దూరంగా ఉన్నారు, పోషక ఆహార లోపాలతో బాధపడుతున్నారు, సామాజిక వివక్షతను కూడా ఎదుర్కొంటున్నారు. అందుకే నారీశక్తి అంటే కేవలం మహిళల అభివృద్ధి కాదు, దేశ అభివృద్ధి. మన పెద్దలు ఒక గొప్ప మాట చెప్పారు, తల్లి ఒడే మొదటి బడి. ఒక మంచి తల్లి ఒక మంచి గురువుని తీర్చిదిద్దుతుంది. ఒక మంచి గురువు వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దుతారు. ఆ విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు, డాక్టర్లు, రైతులు, న్యాయమూర్తులు, సైనికులు, దేశ నాయకులు అవుతారు. అంటే ఒక మహిళను తీర్చిదిద్దడం అంటే ఒక కుటుంబాన్ని కాదు, ఒక దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దడం. మిత్రుల్లారా, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక మహత్తర సందేశం యుద్ధ భూమిలో మాత్రమే కాదు, జీవితంలో కూడా వర్తిస్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నీ కర్తవ్యాన్ని నిజాయితీగా నిర్వర్తించు, ఫలితం గురించి ఆందోళన పడకు. మన దేశంలోని మహిళలు కూడా ఇదే చేస్తున్నారు. వారికి పేరు వస్తుందా, గుర్తింపు లభిస్తుందా అనే ఆలోచన కంటే దేశం గెలవాలి, సమాజం ముందుకు సాగాలి, భారత్ అభివృద్ధి చెందాలి అనే తపనే ఎక్కువ. అందుకే వారి విజయం మన భారతదేశ విజయం. మిత్రుల్లారా, మనం ఈరోజు ఆకాశం వైపు చూసి

చంద్రుడిపై భారత జెండా ఇంత అందంగా ఎలా ఎగురుతుంది అని గర్వపడుతున్నాం. కానీ ఆ విజయాల వెనుక వేలాది మందిల శాస్త్రవేత్తల అహర్నిశల కృషి ఉంది. వారిలో ఎందరో మహిళలు ఉన్నారు. ఒకప్పుడు వంటగదిలో మాత్రమే మహిళల ప్రతిభను చూసిన సమాజం ఈరోజు వారిని రాకెట్ల రూపకర్తలుగా, ఉపగ్రహ రూప శిల్పులుగా, అంతరిక్ష పరిశోధకురాలుగా చూస్తుంది. ఇదే కదా నారి శక్తి అంటే. చంద్రయాన్, ఆదిత్య ఎల్ వంటి భారత అంతరిక్ష ప్రయాణాలలో మహిళల శాస్త్రవేత్తల పాత్ర ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్నిచ్చింది. అవకాశమిస్తే భారత్ మహిళలు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తుంది. మిత్రుల్లారా, ఇప్పుడు మనం దేశ భద్రత గురించి మాట్లాడుకుందాం. దేశ సరిహద్దుల్లో మైనస్ ఉష్ణోగ్రతలో కుటుంబాన్ని వదిలి మాతృభూమిని కాపాడుతూ నిలబడేది ఎవరు? మన సైనికులు. ఈరోజు ఆ సైన్యంలో కూడా మహిళలు ఉన్నారు. భుజం భుజం కలిపి సేవ చేస్తున్నారు, యుద్ధ విమానాలు నడుపుతున్నారు, యుద్ధ నౌకల్లో విధులు నిర్వహిస్తున్నారు, సరిహద్దుల్లో అప్రమత్తంగా కాపల కాస్తున్నారు, దేశ భద్రత కోసం ప్రాణాల సైతం పణంగ పెడుతున్నారు. అందుకే నారి శక్తి అంటే కేవలం మమత కాదు, అవసరమైతే మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసే పరాక్రమ శక్తి కూడా. మిత్రుల్లారా, క్రీడారంగంలోని భారత మహిళలు సాధిస్తున్న విజయాలను గుర్తుకు చేసుకున్నప్పుడు ప్రతి భారతీయుడు హృదయాన్ని గర్వంతో నింపుతున్నాయి. మన తెలంగాణ గర్వ కారణం పివి సింధు. తన ర్యాకెట్తో ప్రపంచ వేదికపై భారత జెండాను ఎన్నోసార్లు రెపరెపలాడించింది. ఆమె తన జీవితం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది. విజయం అనేది అదృష్టం కాదు, ప్రతిరోజు చేసిన క్రమశిక్షణకు వచ్చిన ఫలితం. పివి సింధు మనకు క్రమశిక్షణను నేర్పితే మనో భారత కుమార్తె శీతల్ దేవి మనకు ఆత్మవిశ్వాసం అంటే ఏమిటో నేర్పింది. పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా ఆమె తన కలలకు మాత్రం ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. కాలతోనే విలువిద్యలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను గర్వంగా ఎగురవేసింది. ఆమె జీవితం మనకు ఒకటి చెబుతుంది, శరీరంలోని ఉన్న లోపాలు మనిషిని ఓడించదు, కానీ మనసులో ఉన్న భయం మాత్రమే ఓడిస్తుంది. అందుకే నారి శక్తి అంటే బలం ఉన్నవారు గెలవడం కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడి గెలవడం. మన యువతకు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీ చేతిలో మొబైల్ ఉంది, మీ ముందు ప్రపంచమే ఉంది కదా, కానీ మీ మనసులో లక్ష్యముందా? ఈరోజు సోషల్ మీడియా మన సమయాన్ని తీసుకుంటుంది, కానీ పుస్తకాలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. రాత్రంతా రీల్స్ చూస్తే ఒక్కరోజు వినోదం దొరుకుతుంది, కానీ రాత్రంతా కలల కోసం కష్టపడితే జీవితాంతం గౌరవం దొరుకుతుంది. అందుకే నా యువమిత్రులందరికీ చిన్న విజ్ఞప్తి, మొబైల్ను ఉపయోగించండి, కానీ మొబైల్కు బానిస కాకండి. రీల్స్ కంటే రియల్ గోల్స్ ముఖ్యం, లైక్స్ కంటే లైఫ్ ముఖ్యం, ఫాలోవర్స్ కంటే విలువలు ముఖ్యం. మిత్రులారా, ఇప్పుడు మనము ఆర్థిక అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక అభివృద్ధి కూడా నారీశక్తిలో అత్యంత ముఖ్యమైన భాగం. ఒక మహిళ చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఒక మహిళ ఉద్యోగం చేస్తే ఒక తరం ఆత్మవిశ్వాసం పొందుతుంది. ఒక మహిళ వ్యాపారం ప్రారంభిస్తే 100 మందికి ఉపాధి లభిస్తుంది. అందుకే ఈ తరం యువతులు ఉద్యోగం అడిగేవారిగా కాదు, ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలి. ఇప్పుడు నా తెలంగాణ యువతకు ఒక పిలుపు. మన తెలంగాణ నేల పోరాటాల నేల, పట్టుదల నేల, సంస్కృతి గల నేల. ఈ నేలపై పుట్టిన ప్రతి యువతికి తన కుటుంబానికి మాత్రమే కాదు, దేశానికి కూడా గర్వకారణం కావాలి. హన్మకొండ, వరంగల్, కాజీపేట ఈ 3 నగరాలు కేవలం చరిత్రకు మాత్రమే కాదు, భవిష్యత్తుకు కూడా దారి చూపాలి. ఇక్కడ నుండి మరో శాస్త్రవేత్త పుట్టాలి, మరో ఐఎస్ అధికారి రావాలి, మరో ఒలింపిక్ పతక విజేత రావాలి. ఆ వ్యక్తి మనలోనే ఉండవచ్చు. కాబట్టి పెద్ద కలలు కనండి, పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి. వ్యక్తిగత విజయానికి మాత్రమే కాదు, దేశ విజయానికి కూడా కృషి చెయ్యండి. ఎందుకంటే యువత మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. మిత్రులారా, ఇప్పటి వరకు నేను నారీశక్తి గొప్పతనాన్ని, మహిళల విజయాలను మీ ముందుంచాను. కానీ ఒక ప్రజాప్రతినిధిగా, ఒక యువ పార్లమెంట్ సభ్యురాలిగా నేను కేవలం సమస్యల గురించి చెప్పడానికి రాలేదు, పరిష్కారం కూడా చెప్పడానికి వచ్చాను. వికసిత్ భారత్ 2047 సాధించాలంటే నారీశక్తి మరింత బలోపేతం చేసే కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిది, విద్యార్థులందరికీ రెస్పెక్ట్ ఉమెన్ సర్టిఫికేషన్ తప్పనిసరి చెయ్యాలి. లింగ సమానత్వం, రాజ్యాంగ విలువలు, బాధ్యతయుతమైన ప్రవర్తన,
వీటిపై అవగాహన కల్పించాలి.

0: రెండవది, ప్రతి జిల్లాలో షీ లీడ్స్ ఇండియా మిషన్ ద్వారా 100 మంది బాలికలకు ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, ప్రజాప్రతినిధి అయ్యేలాగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఒక నాయకురాలు 1000 మందికి స్ఫూర్తి అవుతుంది. మూడవది, ప్రతి గ్రామంలో మహిళల కోసం ఇన్నోవేషన్ అండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఏఐ, డిజిటల్ నైపుణ్యాలు, స్టార్టప్ శిక్షణ, ఆర్థిక అభివృద్ధి గ్రామీణ మహిళలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. నాలుగవది, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతికి భారత రాజ్యాంగం చిన్న ప్రతిని ఉచితంగా అందించాలి. ఎందుకంటే తన హక్కులు తెలిసిన మహిళను ఎవ్వరూ అనగదొక్కలేరు. ఐదవది, ప్రతి విశ్వవిద్యాలయంలో ఉమెన్ పార్లమెంట్ ఏర్పాటు చెయ్యాలి. విద్యార్థులు చట్టాలపై చర్చించాలి, కొత్త ఆలోచనలు ప్రతిపాదించాలి, ఉత్తమ సూచనలు ప్రభుత్వాలకు పంపాలి. ఎందుకంటే ఈరోజు యువత చెప్పే ఆలోచనలే రేపటి భారత విధానాలు అవుతాయి. మిత్రులారా, మహిళలకు రక్షణ ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత, కానీ గౌరవం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత. స్త్రీ బలహీనురాలు కాదు, ఆమె బలాన్ని గుర్తించడంలోనే మనమే ఆలస్యం చేస్తున్నాం. ఒక అమ్మాయిని చదివిస్తే ఒక కుటుంబం మారుతుంది, ఒక మహిళకు నాయకత్వం ఇస్తే ఒక దేశం మారుతుంది. ఈరోజు యువతకు ఒక పిలుపునిస్తున్నాను, మహిళను రక్షించడం కాదు అవకాశాలు ఇవ్వండి, మహిళను ప్రోత్సహించడం కాదు నాయకత్వం ఇవ్వండి, సానుభూతి కాదు సమానత్వం ఇవ్వండి. ఎందుకంటే నారీ శక్తి అంటే మహిళల సమస్య కాదు, భారతదేశ సామర్థ్యానికి కొలమానం. 2047లో వికసిత్ భారతాన్ని చూడాలంటే ప్రతి ఇంట్లో చదువుకున్న అమ్మాయి ఉండాలి, ప్రతి గ్రామంలో ఒక నాయకురాలు ఉండాలి, ప్రతి కార్యాలయంలో సమాన అవకాశం ఉండాలి, ప్రతి ఒక్కరి మనసులో మహిళల పట్ల గౌరవం ఉండాలి. అప్పుడే కదా నారీ శక్తి వికసిస్తుంది. నారీ శక్తి వికసిస్తే కుటుంబం బలపడుతుంది, కుటుంబం బలపడితే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితేనే భారతదేశం విశ్వగురువుగా వెలుగుతుంది. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక సంకల్పం చేద్దాం. మేము చదువుతాం కానీ విలువలతో చదువుతాం, మేము ఎదుగుతాం కానీ ఎదుగుతూ మరో 10 మందిని కూడా ఎదగనిస్తాం, మేము సంపాదిస్తాం కానీ సమాజానికి తిరిగి ఇస్తాం, మేము దేశం కోసం ఆలోచిస్తాం, దేశం కోసం పనిచేస్తాం. ఇప్పుడు నా ప్రసంగాన్ని ఒక వాక్యంతో ముగించాలనుకుంటున్నాను. నారీ శక్తి అనేది ఒక నినాదం కాదు, వికసిత్ భారత్ 2047కు పునాది. భారత్ మాతాకి జై, వందే మాతరం. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు నారీ శక్తి కుమారి భారెడ్డి సంధ్యారెడ్డి అందించిన ప్రసంగం విన్నారు. ఇప్పుడు కుమారి నీల వైష్ణవి సమర్పించు కవితలు వింటారు.
2: మమతల కోవెల అమ్మ, అనురాగాల పల్లకి అమ్మ, కళ్ళ ముందు కనిపించే ప్రత్యక్షమైన దైవమే అమ్మ. అమ్మలేని సృష్టి లేదు, అమ్మను మించిన దైవం లేదు. భూదేవంత సహనం అమ్మది, కొండంత ప్రేమ అమ్మది. త్యాగం అమ్మ యొక్క గుణం, ఎప్పటికీ తీర్చలేనిది అమ్మ యొక్క రుణం. అమ్మను ప్రేమించు, అమ్మను గౌరవించు, అమ్మకై శ్రమించు, ఉన్నత లక్ష్యాలను సాధించు. అదే ప్రతి అమ్మ కోరుకునేది. నిజమైన నేస్తం ఒక మంచి పుస్తకం. ఆ పుస్తకంతో స్నేహం ఇస్తుంది గొప్ప విజయం. మంచి విషయాలు నేర్పుతుంది, బంగారు భవిష్యత్తును అందిస్తుంది. అందుకే అన్నారు, చిరిగిన చుక్కానైనా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. చేయాలి పుస్తక పఠనం, పొందాలి అపరిమితమైన జ్ఞానం. అదే నీ విజ్ఞానానికి మూల కారణం. గొప్ప లక్ష్యాన్ని ఎంచుకో, పుస్తకాలతో కుస్తీ పట్టు, విజయ సాధనలో రాణించాలి పట్టు. అదే నీ తొలిమెట్టు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళు, నీ ఆశయాన్ని సాధించు. ఆశయ సాధనే జీవిత గమ్యం. పొంగి పొర్లే అలలు చెబుతున్నాయి, జీవితంలో ఒడిదుడుకులు సహజమని. పారుతున్న సెలయేరు చెబుతుంది, జీవితం ఒకచోట ఆగదని. ఆకాశం చెబుతుంది, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని. కొండ పర్వతం చెబుతుంది, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దృఢంగా ఉండాలని. ఎదిగే వృక్షం చెబుతుంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని. జీవితం అందులో సమస్యలు సహజం, వాటన్నిటికీ పరిష్కారం మనలోని దృఢ సంకల్పపు తత్వం. చిరునవ్వు అనే ఆయుధం అవుతాయి ఎటువంటి సమస్యనైనా మటుమాయం. సమస్య అనే ప్రశ్నకు మనలోని ఆత్మస్థైర్యమే సమాధానం. ఆత్మస్థైర్యంతో ముందడుగేద్దాం, జీవిత లక్ష్యాలను చేదిద్దాం. చిన్న చిన్న పుల్లలు కలిస్తేనే గదా పిచ్చుకగూడు అయ్యేది.

నూలు పోగులన్నీ కలిస్తేనే గదా వస్త్రం తయారయ్యేది. కణాల కలయికతోనే గదా ఈ దేహం ఏర్పడేది. ఏదైనా సూక్ష్మం నుండే గదా స్థూలం అవుతుంది. నేడు నువ్వు చేసే చిన్న అడుగే రేపటి నీ విజయానికి మార్గం. నేడే అడుగు వేయనంటే భవిష్యత్తు అవుతుంది శూన్యం. నిమిషానికో రంగు మారుస్తూ మంచివారిలా నటించే లోకం ఇది. అదరములకే పరిమితం ఆ హాస్యం. లోన ఉండేదంతా విషయం. ఊసరి వెళ్లి కన్నా వేగంగా రంగులు మార్చే లోకం. అందులో మనం బ్రతుకుతున్నాం. అందుకే జాగ్రత్త సుమా. జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్య ఇస్తుందో అనుభవం. ఆ అనుభవం నేర్పుతుంది గొప్ప పాఠం. ఆ పాఠమే అవుతుంది జీవితంలో గొప్ప గుణపాఠం. ఆ గుణపాఠాలే నేర్పుతాయి సమాజంలో నడుచుకునే విధానం, ఈ స్వార్థపు మనుషుల మధ్య బ్రతికే విధానం. అక్షరాలను మాలగా అల్లాలనుకున్నా, అక్షరమాల చేద్దామనుకున్నా, ఎంత పెద్ద మాలను అల్లినా అమ్మా నాన్నల ప్రేమను వివరించలేకపోతున్నా. ఎంత పెద్ద మాల అయినప్పటికీ అన్నా చెల్లెలి బంధాన్ని అభివర్ణించలేకపోతున్నా. అక్కా చెల్లెలి అనుబంధాన్ని చెప్పలేకపోతున్నా. అక్కా తమ్ముల అనుబంధాన్ని వర్ణించలేకపోతున్నా. ప్రతిరోజును ఒక సహాయంతో మొదలెడితే అందులో కలిగే అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? అదే సహాయంలో ఉండే గొప్పతనం. అందుకే అన్నారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు విన్నా అని. మరి ఇప్పటి నుంచి చిన్ని సహాయంతో మన రోజును మొదలెడదామా? అందులో ఉండే ఆ మధురానుభూతిని ఆస్వాదిద్దామా? చేతి గీతలలో ఏముంది, చేతి రాతలలో ఉన్నది. నుదుటి రాతలో ఏముంది, శిరస్సులోని జ్ఞానంలో ఉంది. నీ జ్ఞానాన్ని నమ్ముకో, అదృష్టాన్ని కాదు, తలరాతను కాదు. జ్ఞానాన్ని సమకూర్చుకుంటే అదృష్టం దానంతటదే నీ దరి చేరుతుంది. నీ తలరాతను నీవే రాసుకుంటావు, ఉన్నత స్థాయికి చేరుకుంటావు. వీచే గాలిదే కులం, ప్రవహించే ఆ ఉదకమునదే కులం, గగనమునదే కులం, భూమాతదే కులం, ప్రాణవాయువునందించే ఆ వృక్షానిదే కులం, గగనమంతా విహరించే ఆ విహంగానిదే కులం, శాశ్వతమైన భూమి ఆకాశం గాలికి లేని కులం ఈ అశాశ్వతమైన మానవులకెందుకో. ఇష్టపడి చదివే ఆ చదువు జ్ఞాన సముపార్జనకు నెలవు, అగును ఇలలో వెలుగు, ప్రకాశింపజేయును మన బ్రతుకు. ఎగిరే గాలిపటం, దానికి ఆధారం దారం. విద్యార్థి జీవితం అందుకు బహుముఖ్యమైనది క్రమశిక్షణా విధానం. యువత జీవితాశయాలు నెరవేరాలంటే వదలాలి పరధ్యానాలు, అలవర్చుకోవాలి నైతిక విలువలు. ఏకాగ్రతే మన ఆయుధం, అదియే లక్ష్య సాధనకు రహస్యం. మనసుంటే మార్గం ఉంటుంది, మనసు పెట్టి ఆలోచిస్తే మంచి ఆచరణ ఉంటుంది. మంచి ఆచరణ ఉంటే గెలుపు మన స్వంతమవుతుంది. అదే నీవు పరధ్యానాలకు పోతే ఇక నీ జీవితం ఓటమిపాలే. మేలుకో యువత మేలుకో, ఇకనైనా మేలుకో. పరధ్యానాలను వదులుకో, జీవితాన్ని చక్కదిద్దుకో. బాధ్యతలను తెలుసుకో, బాధ్యతాయుతంగా నడుచుకో. సక్రమమైన మార్గాన్ని ఎంచుకో, జీవితాన్ని మలుచుకో. కళ్ళు లేనివారు కాదు అంధకారులు, నిర్దిష్ట లక్ష్యం లేనివారే నిజమైన అంధకారులు. భౌతిక లోపాలున్నవారు కాదు వికలాంగులు, మానవత్వం లేనివారే నిజమైన వికలాంగులు. వైకల్యం ఉన్నవారు కాదు వైకల్యులు, సేవాగుణం లేనివారే నిజమైన వైకల్యులు. ప్రకృతిలో ఉండాలి పచ్చదనం, సృష్టిలో ఉండాలి సౌభ్రాతృత్వం. సమాజంలో ఉండాలి సమానత్వం, అనువనువున ఉండాలి ఐకమత్యం. సహనమే ప్రశాంతతకు మూలం, మానవత్వమే మానవులకు ఉండాల్సిన ముఖ్య లక్షణం. ప్రతి ఏటా వస్తాయి పరీక్షలు, విద్యార్థుల్లో పెరుగుతాయి భయాలు. అప్పుడు పడతారు పుస్తకాలు, చదివేదంతా బట్టి చదువులు. కానీ పొందుతారు అధిక మార్కులు, అవుతారు ర్యాంకర్లు. మార్కులేమో అధికం, జ్ఞానమేమో శూన్యం. నేటి చదువులు మార్కుల కోసం బ్రతుకులు. సమాజంలో ఉన్నాయి బట్టి చదువులు, వాటి వల్ల లేవు ఎటువంటి ప్రయోజనాలు. ఇప్పుడున్నవన్నీ సిద్ధాంతపరమైన చదువులు, కానీ నేటి సమాజానికి కావాలి ఆచరణాత్మకమైన చదువులు. నీట మునిగిన తేలు కుట్టును మన వేలు, కుట్టుట దాని గుణము, దానిని రక్షించుట మన ధర్మము. నాలుగు అక్షరాల గది, నాలుగు గోడల గది. విజ్ఞానాన్ని అందించే గది, అజ్ఞానాన్ని పారద్రోలే గది. తలరాతను తిరగరాసే గది, అది ఏ మన తరగతి గది. పొగడ్తలకు పొంగిపోకు, అవమానాలకు కృంగిపోకు. విజయాలకు మురిసిపోకు, పరాజయాలకు బాధపడకు. అన్నిటినీ ఒకేలా స్వీకరిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరగలం, ఆశించిన జీవితాన్ని అందుకోగలం, అందమైన జీవితాన్ని అనుభవించగలం. తను పస్తులున్నా పిల్లల కడుపు నింపే గుణం అమ్మది. తను పడిపోతున్నా పిల్లల రక్షించుకునే తత్వం నాన్నది. తన జీవితం ఎలా ఉన్నా గాని చెల్లి జీవితం గొప్పగా ఉండాలని భావించే మనస్తత్వం అన్నది. అక్కను చెంటి పాపలా చూసుకునే స్వభావం తమ్ముడిది. సమస్య ఏదైనా నేనున్నానని అండగా నిలిచే లక్షణం నిజమైన స్నేహితులది. నావాళ్ళు నావాళ్ళు అని మురిసిపోకు మిత్రమా.
సమయం వస్తే గాని తెలియదు.

0: ఎవరు నీవారో, ఎవరు పరాయివారో? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం ఖాయం, కానీ అందుకు కావాలి సమయం. ఆ సమయం వచ్చే వరకు వేచి చూడు, ముందే మురిసిపోకు, అంతా నావాళ్లేనని. ఒక్క క్షణం సహనం ఎటువంటి సమస్యనైనా అవుతుంది దూరం, ఒక్క క్షణం అసహనం అవుతుంది జీవితమంతా నాశనం. నిర్ణయాధికారం, అందుకు కావాలి ఆత్మస్థైర్యం. ఆత్మస్థైర్యానికి కావాలి మనోనిబ్బరం. మనోనిబ్బరానికి కావాలి మనోధైర్యం. మనోధైర్యానికి కావాలి ధైర్యాన్ని అందించే జ్ఞానం. జ్ఞాన సముదాయం విద్యతోనే సాధ్యం. ఆడపిల్లలకు విద్యను అందించి, వారికి అపరిమిత జ్ఞానాన్ని సమకూర్చి, సమాజ స్థితిగతులపై అవగాహన కలిగించి, నిర్ణయాధికారాన్ని కల్పించిన రోజునే మహిళా సాధికారతను సాధించగలం. మహిళా సాధికారతే దేశ అభ్యున్నతికి మూలం. ఎందుకంటే అందరి ఆదిగురువు అమ్మే గదా. మరి ఆ అమ్మే అజ్ఞానంలో కూరుకుపోతే పిల్లలెలా జ్ఞానులవుతారు? చింతగింజ నాటితే మామిడి చెట్టు వచ్చునా? సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు, ఆ స్త్రీ జ్ఞానశీలి అయి నిర్ణయాధికారాన్ని కలిగినప్పుడు, మహిళా సాధికారతను అవలంబించినప్పుడు సమాజ ఎదుగుదలకు తోడ్పడగలం. సమాజ అభివృద్ధికై అడుగులు వేయగలం. జీవితం అనే ప్రయాణంలో ఆటుపోట్లు ఉంటాయి, అడ్డుగోడలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఎన్నో ముళ్ళదారులు ఎదురవుతాయి, అవమానాలుంటాయి, అనుమానాలుంటాయి, చీత్కారాలుంటాయి, సత్కారాలుంటాయి. అన్నిటినీ ఎదుర్కొంటేనే జీవితం. అన్నీ దాటుకుని వెళ్తేనే ఉంటుంది అందమైన జీవితం. లక్ష్యం చేరేంత వరకు విశ్రమించకూడదు, అలుపెరగక శ్రమించాలి, జీవిత గమ్యాన్ని చేరాలి, జీవితాన్ని చేసుకోవాలి సార్థకం. అప్పుడే సాఫీగా సాగుతుంది జీవితం అనడి ప్రయాణం. ప్లాస్టిక్, ప్లాస్టిక్, ప్లాస్టిక్, ఎటు చూసినా ప్లాస్టికే, ఎందులో చూసినా ప్లాస్టికే. ఓ ప్లాస్టిక్ భూతమా, నీటిలో ఉంటావు, నీటిని కాలుష్యం చేస్తావు, మట్టిలోన ఉంటావు, మట్టిని కాలుష్యం చేస్తావు, మానవ శరీరంలోకి వెళ్తావు, మానవ మనుగడను తగ్గిస్తావు. వాడే వస్తువుల్లోనూ ప్లాస్టికే, తినే తిండిలోనూ ప్లాస్టిక్ అణువులే. ప్లాస్టిక్ భూతాన్ని పారదోలుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. చిన్న కుటుంబమే కావచ్చు, కానీ చింతలేని కుటుంబం. మధ్యతరగతి కుటుంబమే కావచ్చు, కానీ మర్యాద గల కుటుంబం. ఆర్థికంగా బలంగా లేకపోవచ్చు, కానీ ఆప్యాయత అనురాగాలలో చాలా దృఢమైన కుటుంబం. వ్యయం పరంగా పేదవాళ్ళం కావచ్చు, కానీ ప్రేమను పంచడంలో ధనవంతులం. ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ మానవత్వం అనే గుణాన్ని ఆభరణంగా ధరించేవాళ్ళం. నీవు పారవేసినప్పుడు తెలియలేదా ఆ విలువ? నీ కంచంలో నిండుగా ఉన్నప్పుడు తెలియలేదా ఆ విలువ? నేడు ఒక పూట కడుపు మాడితే గాని తెలిసిందా ఆ విలువ? ఎన్నో నెలల కష్టం అది, రైతు రక్తం చెమటగా మారిన సంఘటనం అది. ఎన్నో మాసాలు కంటికి కనురెప్పలాగా కాపాడుకున్న పంట అది. నీవు అన్నాన్ని వృధా చేశావంటే అన్నదాతను అవమానించినట్లే. అన్నం అందుబాటులో ఉన్నప్పటికీ సాకులు చెబుతూ వంకలు పెడుతూ అన్నాన్ని పడేశావు కదా, కానీ అది లేకపోతే తెలుస్తుంది దాని విలువ. అన్నార్తుల ఆకలిగోస చూసావా ఏనాడైనా? ఒక్కసారి చూడు, తెలుస్తుంది ఆ విలువేంటో. ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతికేవారు ఎప్పటికీ ధనవంతులే. ఎన్ని ఆస్తిపాస్తులున్నా అత్యాశతో బ్రతికేవారు ధనం ఉన్నప్పటికీ పేదవారే. వస్తాయి ఎన్నో ఆటంకాలు, పట్టించుకోవద్దు ఆ విషయాలు. ఆపవద్దు ప్రయత్నాలు, చేరాలి ఘన విజయాలు. పడుతుంది సమయాకాలం, కానీ విజయం మాత్రం ఖాయం. నిరుపేద కుటుంబమని, మధ్యతరగతి కుటుంబమని ఎన్నడూ దిగులు చెందకునేస్తామా? పేదరికాన్ని మించిన గురువు లోకంలో లేదు. ఆ గురువే నిన్ను తీర్చిదిద్దుతుంది, ఉన్నత శిఖరాలను అధిరోహించుటకు తోడ్పడుతుంది. వాయసము జూడు బహునల్లగా నుండును, వాసంతము కూడా లాసితము రంగులోనే ఉండును. ఒకటే రంగులు, కానీ వేరువేరు ప్రజాతులు. దానికి ఇవ్వరు విలువ ఈ లోకులు. అగుపడకుండా కూత కూసే కోయిలను మాత్రం అందరూ ఇష్టపడుదురు. కోయిల గానాన్ని ఆస్వాదించుటలో బహు ఆనందపడుదురు. వసంత ఋతువులో వచ్చే గాన కోయిలయందు బహుప్రీతి చూపించెదరు. కానీ రోజూ పలకరించే కాకిని మాత్రం చీదరించుకుందురు. రాళ్ళు రప్పలతో కొడుతూ, ఎడాపెడా తిడుతూ తరిమి కొడుతూ ఎందురు. కల్మషం లేని కాకిని బాధ పెడుతుందురు. స్వచ్ఛమైన మనసు కలిగిన, రూపులో నలుపైనప్పటికీ మచ్చలేని తెలుపు మనసు కలిగిన వాయసమును అయిష్టపడుదురు. దానికి తోడు చిన్నపిల్లల విషయంలో కాకుల వలె అరుస్తున్నారందరు, కాకుల లొల్లి అందరు. అలాగే సమాజంలోని మనుషులు రంగు రూపు రేఖలను చూసి, వేషధారణను చూసి, వస్త్రధారణను చూసి అంచనాలు వేసెదరు. చూడవలసినది రంగుయో రూపమో కాదు మనసా, వ్యక్తిత్వమే నిజమైన అలంకరణం. వ్యక్తిత్వాన్ని చూడు, అప్పుడే తెలుస్తాయి సద్గుణాలేంటో దుర్గుణాలేంటో. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు కుమారి నీల వైష్ణవి.

0: నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణ ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. స్టైల్ చిత్రం కోసం కార్తిక్ పాడిన పాట, గీత రచన చిన్ని చరణ్, సంగీతం మణిశర్మ.

0: ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: మొదటి ఉద్యోగ సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ సిజిఎస్ఎల్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, ట్రిబ్యునళ్లు మొదలైన వాటిలో ఎల్డిసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 అక్టోబర్ 2026 నాటికి 18 నుండి 27 ఏళ్ల మధ్య ఉండాలి. టైర్ 1 టైర్ 2 రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.nic.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 7 అక్టోబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 3477 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 6 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ లో 1688 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని నిర్దిష్ట పోస్టులకు అదనంగా కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 13 నవంబర్ 2026. మరొక ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష 2026 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పరీక్ష ఆధారంగా ఢిల్లీ పోలీసు విభాగంతో పాటు కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ వంటి విభాగాల్లో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా మొత్తం 1871 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 18 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 1 అక్టోబర్ 2026.
2: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
0: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. పరికాసేపట్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం కార్యాచరణ సంసిద్ధతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసానో యే తయ్ కియా తువర్ మసూర్ ఉడద్ 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదనే కీ తయారీ చాయే వో ఖరీఫ్ కే లియే హో చాయే రబీ కే లియే హో ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవా ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్, ఐఎఫ్ఎస్సీ సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటు

0: టరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25 ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25 ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణీ మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా 16 పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 ఉండగా 2047 నాటికి 130 చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014 ఉండగా ప్రస్తుతం 166 పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆశిత్సు తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండ బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ నీరుదండ కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5,000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10 ఉత్తరాఖండ్లోని ఒక స్థానంతో

0: సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పథకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో డ్రోన్లతో వ్యవసాయానికి సరికొత్త బాట హన్మకొండ జిల్లా సాంకేతిక వ్యవసాయ అధికారి శ్రీ డి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోటె చిరంజీవి.
6: సాంకేతిక పరిజ్ఞానం రోజు రోజుకు కొత్త పుంతలు తగ్గుతుంది. ఒకప్పుడు ఆకాశంలో ఎగిరేటువంటి పరికరాలుగా మాత్రమే భావించినటువంటి డ్రోన్లు నేడు వ్యవసాయం నుంచి వైద్యం వరకు, విపత్తుల నిర్వహణ నుంచి వివిధ ప్రభుత్వ సేవల వరకు అనేక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో పంటల పర్యవేక్షణ, పురుగు మందులు మరియు ఎరువుల పిచికారి వంటి పనులకు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అదే సమయంలో యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కూడా అందిస్తుంది. అసలు డ్రోన్ టెక్నాలజీ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? రైతులకు, యువతకు దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి? డ్రోన్ల వినియోగంలో ఎలాంటి జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలి అనేటువంటి తదితర అంశాలను గురించి ఈరోజు తెలుసుకునేందుకు గాను హన్మకొండ జిల్లా సాంకేతిక వ్యవసాయ అధికారి డేంగు శ్రీనివాస్ గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
7: నమస్కారం
6: సార్. చెప్పండి, ముఖ్యంగా ఈ డ్రోన్ టెక్నాలజీ అంటే ఏమిటి? ఈ డ్రోన్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అంటారు?
7: ముఖ్యంగా ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. డ్రోన్ అంటే ఏంటంటే మానవ రహిత వైమానిక వాహనాన్ని మనం డ్రోన్ అంటాము. అయితే దీనికి విమానానికి డ్రోన్ కు తేడా ఏంటంటే పైలట్ దీనిలో ఉండడు. రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం చూసిన విమానం అయితే మనకు దానిలో డ్రైవర్ లాగా ఒక పైలట్ ఉంటారు, కానీ డ్రోన్ లో మాత్రం మనకు ఆ పైలట్ ఉండడు. అది భూమి పైన రిమోట్ కంట్రోల్ ద్వారా గానీ కంప్యూటర్ ద్వారా గానీ నియంత్రించబడుతుంది. కొన్ని డ్రోన్లు ఏంటంటే ముందుగా

0: ప్రోగ్రామ్ చేసిన దాని ప్రకారం అటనమస్ గా దానంతట అదే గాలిలో ప్రయాణించి మన అనుకున్న లక్ష్యాన్ని చేరుకొని కావలసిన డేటాను సేకరిస్తుంది.
1: అంటే ప్రస్తుతం డ్రోన్లను ప్రధానంగా ఏ రంగాల్లో ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వీటి యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు?
0: ఆధునిక యుగం లోపల డ్రోన్లు అనేటివి ముఖ్యంగా వ్యవసాయ రంగం, రక్షణ మరియు సైనిక రంగం, సినిమా మరియు మీడియా, ఫోటోగ్రఫీ, పోలీస్ మరియు ప్రజా రక్షణ, అదే విధంగా విపత్తు నిర్వహణ, మనకు డెలివరీ చేయడానికి లాజిస్టిక్స్ లోపల, అదే విధంగా నిర్మాణ రంగం మరియు సర్వేయింగ్ కోసం, అదే విధంగా మైనింగ్, విద్యా రంగాలలో మెయిన్ గా డ్రోన్లను వినియోగించడం జరుగుతుంది. మనకు వ్యవసాయం లోపల రైతులు వెళ్లలేని పరిస్థితుల లోపల మనకు డ్రోన్లు అనేటివి మనకు సులభతరం చేస్తున్నాయి.
1: అంటే పంటలకు ఈ పురుగు మందులు, ఎరువుల పిచికారీ చేయడంలో డ్రోన్లను ఎక్కువగా రైతులు వినియోగిస్తున్నారు, మరి దీనివల్ల రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటంటారు?
0: సమయం ఆదా అవుతుందండి డ్రోన్ల వినియోగం వల్ల. అదే విధంగా మనకు లేబర్ కొరత ఉన్నప్పుడు, లేబర్ షార్టేజ్ అనేది మనకు గ్రామాలలో చూస్తుంటాం. మనకు పంటలపైన పురుగులు వచ్చినప్పుడు గానీ పంటలకు మనము న్యూట్రియన్స్, పోషకాలు అందించడానికి మనకు టైం బౌండ్ ప్రోగ్రామ్, అంటే సమయానికి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ టైం లోపల మనకు మనుషులు దొరకపోవడం వల్ల, డిలే కావడం వల్ల మొక్కలు వ్యాధుల బారిన పడి మనకు రైతులు నష్టపోతూ ఉంటారు. కాబట్టి దీన్ని అధిగమించడానికి ఈ డ్రోన్ అనేది వినియోగించడం వల్ల మంచి లాభాలు జరుగుతూ ఉంటాయి.
1: డ్రోన్ ద్వారా పంటలను పర్యవేక్షించడం లేదా తెగుళ్లు, పంట నష్టాన్ని గుర్తించడం ఎలా సాధ్యమవుతుందంటారు?
0: ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్రోన్ లోపల మనకు కెమెరాస్ ఉంటాయి, జీబీఆర్ కెమెరా గానీ, మల్టీస్పెక్ట్రల్ కెమెరా గానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేలోడ్స్ తో మనం డ్రోన్ లో ఎగురుతా ఉంటాయి. మన పర్పస్ ని బట్టి, అంటే మనకు ఉన్న లక్ష్యాన్ని బట్టి దానికి పేలోడ్ అని అమరుస్తాం. మనకు డ్రోన్ ఏంటంటే అది క్యారీ చేసే లోడ్ ను మనం ఏంటంటే పేలోడ్ అంటాం. డ్రోన్ ఉన్న బరువు కాకుండా అది కెమెరా తీసుకెళ్తుందా, లేకుంటే ఫర్టిలైజర్ ట్యాంక్ ను మోస్తుందా, లేకుంటే ఇంకా వేరే విధంగా వెపన్స్ తీసుకెళ్తుందా అనే దాన్ని బట్టి పేలోడ్ అంటాం. ఆ బరువు ఆధారంగా ఆలప్ వెయిట్ అంటాం మనం, ఒక డ్రోన్ ఎంత క్యారీ చేస్తుందని బట్టి. దాన్ని బట్టి మనకు ఒక 5 రకాల డ్రోన్స్ అనేది ఉండడం జరుగుతూ ఉంటది.
1: మరి చిన్న సన్నకారు రైతులు కూడా ఈ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చా?
0: చిన్న సన్నకారు రైతులు మనకు 80% మనకు ఉన్నారు వ్యవసాయ రంగం లోపల రైతులను కేటగిరీస్ గా చూసుకుంటే. సో వీరేందంటే ఒక చిన్న రైతు సంఘాలుగా ఫామ్ అయ్యి దాన్ని రిజిస్టర్ చేయించుకొని దాని ద్వారా మనం 50% పైగా సబ్సిడీ లోపల వ్యవసాయ శాఖ ద్వారా గానీ, డ్రోన్ 3D యోజన గానీ, ఇంకా వేరే ఇతరత్ర సబ్సిడీల ద్వారా మనం డ్రోన్ తీసుకున్నట్లయితే చిన్న సన్నకారు కమతాలు ఉన్నప్పుడు వాటిని మేనేజ్ చేయడం అనేది సులభం అవుతుంది. ధరల ప్రకారం చూసుకుంటే 4 లక్షల నుంచి 8 లక్షల వరకు డ్రోన్ అనేది ఉండడం జరుగుతూ ఉన్నది. ఇంత కాస్ట్ ను చిన్న సన్నకారు భరించలేరు కాబట్టి వాళ్ళు ఒక సంఘాలుగా ఫామ్ అయ్యి తీసుకున్నట్లయితే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది.
1: అంటే ఇప్పుడు చిన్న సన్నకారు రైతులు సంఘాలుగా ఏర్పడి దాన్ని తీసుకోవచ్చని అంటున్నారు, అంటే దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా తోడ్పాటును అందించడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
0: తప్పకుండానండి, ఇది చాలా మంచి క్వశ్చన్. రైతు సోదరులు ఎవరైతే గ్రూప్ గా ఫామ్ అయ్యారో, ఎఫ్పిఓలుగా గానీ, సొసైటీలు గానీ ఫామ్ అయిన తర్వాత వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే దాని పూర్తి వివరాలు అనేటివి వ్యవసాయ అధికారి గారు వారికి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా పోయిన 2025 సంవత్సరం వానాకాలం సీజన్ లోపల సుమారుగా 8 సొసైటీలకు హన్మకొండ జిల్లా నుంచి రైతులకు ఈ డ్రోన్లు అనేటివి ఇవ్వడం జరిగింది సబ్సిడీ పైన.
1: అంటే ఈ డ్రోన్ సేవలను అందించేటువంటి ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి యువత కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఈ టెక్నాలజీ గాని, ఈ డ్రోన్ సేవలు అనేటువంటివి ఏ విధంగా ఉపాధి అవకాశాలు అనేటువంటివి కల్పిస్తుంటాయంటారు?
0: గ్రామీణ యువతకు ఇది చాలా మంచి అవకాశం అండి. ఎందుకంటే గ్రామాల లోపల 10th క్లాస్ పూర్తయిన యువకులు ట్రైనింగ్ పూర్తి చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకు 1 ఎకరానికి 350 రూపాయల నుంచి 500 రూపాయల వరకు కూడా ఛార్జ్ చేస్తా ఉన్నారు. ఈ డ్రోన్ ద్వారా స్ప్రే చేసుకున్నట్లయితే వాళ్ళకి పంటలను సంరక్షించుకున్నట్టు వారికి ఉంటుంది, అదే విధంగా మన యువతకు కూడా వ్యవసాయ రంగంలో ఉపాధి కూడా కల్పించడం సాధ్యమవుతుందండి.
1: అంటే యువతకు అవకాశాలు కల్పించడం కోసము, ఈ డ్రోన్ టెక్నాలజీని వారికి శిక్షణ ఇవ్వడం కోసము వారికి ఉండాల్సినటువంటి విద్యా అర్హతలు ఏంటంటారు? ఇలాంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే దీనికి అర్హులు అంటారు?
0: డ్రోన్ పైలట్ గా మనం శిక్షణ తీసుకోవాలంటే 10th క్లాస్ అంటే SSC అనేది పాస్ అయి ఉండాలి, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వయసు ఉండాలి, మరియు కంటి చూపు అనేది కరెక్ట్ గా ఉండాలండి. మెయిన్ గా డ్రోన్ నడపాలంటే మనకు ఆ డాక్టర్ గారి దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంటది. అదే విధంగా భారతీయ పౌరుడై ఉండాలండి. మన DGCA నిబంధనల ప్రకారం ఈ అర్హతలు కలిగిన వారు మహిళలు గాని, అదే విధంగా విద్యార్థులు గాని, 18 సంవత్సరాలు మించిన వారు ఎవరైనా గాని, రైతులు గాని అర్హులండి.
1: డ్రోన్ల వినియోగానికి సంబంధించినటువంటి ప్రభుత్వ నిబంధనలు ఉంటాయా, ఉంటే ఏ విధంగా ఉంటాయి?
0: మంచి క్వశ్చన్ అడిగారు మీరు. మనకు ఒక డ్రోన్ ను మనం గాలిలో ఫ్లై చేయాలంటే ముఖ్యంగా 3 జోన్లు అనేటివి ఉండడం జరుగుతూ ఉంటది. రెడ్ జోన్ అని, ఎల్లో జోన్ అని, గ్రీన్ జోన్ అని మనకు డిజిసిఏ అనేది మనకు నియంత్రిస్తూ ఉంటది. దాని ప్రకారం మనము ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి 5 కిలోమీటర్ల రేడియస్ వరకు

0: రెడ్ జోన్ గా డిక్లేర్ చేయడం జరిగింది. ఆ జోన్ లో మనం ఏదైనా డ్రోన్ గానీ వేరే ఏదైనా మనకు ఫ్లయింగ్ చేయాలనుకుంటే మనం సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి అనేది కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లి 8 కిలోమీటర్ల వరకు మనకు యెల్లో జోన్ అనేది ఉంటుంది. యెల్లో జోన్ లోపల మనం ఫ్లై చేయాలనుకుంటే మాత్రం మనం ఏటీసీ అనుమతి అనేది కంపల్సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. గ్రీన్ జోన్ లో వెళ్ళడానికి ఇలాంటి అనుమతి మనకు అవసరం లేదు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అదే విధంగా కొన్ని సైనిక స్థావరాల దగ్గర ఎగరడం అనేది నిషేధించడం అనేది ఇది అందరు గమనించగలరు రైతు సోదరులు. ముఖ్యంగా
1: వ్యవసాయంలో పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు డ్రోన్ ఆపరేటర్లు రైతులు తీసుకోవాల్సినటువంటి భద్రతా జాగ్రత్తలు ఏంటంటారు?
0: ముఖ్యంగా రైతులు స్ప్రే చేసుకునేటప్పుడు దానికి టైప్ సర్టిఫైడ్ అనుమతి ఉందా లేదా అనేది డ్రోన్ కు చూసుకోవాలండి. మనం ఎలాగైతే మనం వెహికల్ కి నెంబర్ ప్లేట్ ఉంటుందో డ్రోన్ కి కూడా యుఐఎన్ నెంబర్ అనేది ఉండడం జరుగుతుంది. అది డీజీసీఏ వారు ఇవ్వడం జరుగుతూ ఉంటది. అలాంటి టైప్ సర్టిఫికేషన్ ఉందా లేదా అనేది ఒకటి చూసుకోవాలి. రెండవది ఏంటంటే డ్రోన్ ఫ్లై చేసే ఎవరైతే ఆపరేటర్ ఉంటారో వారికి లైసెన్స్ ఉందా లేదా డ్రోన్ ఫ్లయింగ్ చేసే అనుమతి అనేది ఒకటి రెండోది చూసుకోవాల్సి ఉంటుంది. మూడవది ఏంటంటే మనం ఫ్లై చేసే ఏరియా లోపల కరెంటు వైర్లు హైటెన్షన్ వైర్లు ఉన్నాయా లేదా, అలాగే వాటర్ బాడీస్ అంటే వాటర్ ట్యాంకర్స్ గానీ వాటర్ పాండ్స్ గానీ మరియు విద్యా సంస్థలు ఉన్నాయా లేదా అనేది కొన్ని జాగ్రత్తలు ప్రైమరీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే మనం ఈ డ్రోన్ ను ఎగరాల్సి ఉంటుందండి.
1: ముఖ్యంగా డ్రోన్ల విషయంలో, డ్రోన్ టెక్నాలజీ విషయంలో కృత్రిమ మేధస్సు కావచ్చు, జిపిఎస్ కావచ్చు, కెమెరా టెక్నాలజీలతో డ్రోన్ల సామర్థ్యం అనేటువంటిది ఎలా పెరుగుతుందంటారు?
0: ఈనాటి ఆధునిక యుగం లోపల డ్రోన్ అనేది మనకు మనిషి వెళ్ళలేని పరిస్థితుల లోపల చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. మనకి ఏదైనా వరదలు సంభవించినప్పుడు గానీ ఏదైనా ఇంకా అది కాకుండా మనము వ్యవసాయం లోపల చూసుకున్నట్లయితే మనిషి వెళ్ళలేని రైతు వెళ్ళలేని ప్లేస్ లోకి కూడా డ్రోన్ వెళ్లి అక్కడ డిసీజెస్ ఉన్నాయా, పెస్ట్ అటాక్ ఉందా, లేకుంటే అక్కడ స్ప్రే చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా అనేది చేస్తూ ఉంటది. అదే విధంగా విద్యుత్ రంగంలో చూసుకున్నట్లయితే హైటెన్షన్ వైర్లు ఏమైనా డ్యామేజ్ ఉన్నప్పుడు గానీ మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నప్పుడు ఏంటంటే డ్యామేజ్ ఉన్నప్పుడు ఇది మల్టీస్పెక్ట్రల్ కెమెరాస్ గానీ థర్మల్ కెమెరాస్ గానీ యూజ్ చేసినప్పుడు అది ఐడెంటిఫై చేస్తా ఉన్నది. డ్రోన్ టెక్నాలజీ అనేది సులభతరం చేస్తున్నది వర్క్ ని.
1: ఇప్పుడు ఎల్నినో ప్రభావం ద్వారా నీటి కొరత కొంత ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. మరి నీటి కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో డ్రోన్ టెక్నాలజీ అనేటువంటిది రైతులకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు?
0: మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉన్నప్పుడు మనము నీటిని ఆదా చేసుకోవాలి. డ్రోన్ ను ఉపయోగించి మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటంటే మనం 90% నీటిని మనం ఆదా చేసుకోవచ్చు. సాంప్రదాయ పద్ధతి లోపల మనం స్ప్రే చేసుకున్నప్పుడు ఏంటంటే మనకు దాదాపుగా ఒక ఎకరానికి 180 లీటర్ల నుంచి 200 లీటర్లు పడుతుంది. కానీ మనం డ్రోన్ ద్వారా స్ప్రే చేసినప్పుడు 10 నుంచి 15 లీటర్లు మాత్రమే మనం స్ప్రే చేయగలుగుతున్నాం. అదే విధంగా మనకు రైతుల కొన్ని అపోహలు ఉన్నాయి. ఇది మనం కెమికల్ తీసుకున్నట్లయితే ఈ 10 లీటర్స్ వాటర్ లోపల సరిపోతుందా లేదా అని కొన్ని సందేహాలు రైతు సోదరులకు ఉంటాయి. కానీ అలాంటి సందేహాలు అవసరం లేదు. ఎలాగైతే మనం ఎంత డోసేజ్ అయితే మనం మెడిసిన్ తీసుకుంటున్నామో అదే విధంగా పురుగు మందు అనేది ఆ డోసేజ్ అనేది ట్యాంక్ లో కలిపి మిశ్రమంగా చేసిన తర్వాతనే మనం పిచికారీ చేస్తాము. కాబట్టి రైతు సోదరులు దీన్ని గమనించి అలాంటి అపోహలను తొలగించుకోవాలని విజ్ఞప్తి.
1: ముఖ్యంగా ఇప్పుడు యువత ఎక్కువగా ఈ డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. అంటే ఈ డ్రోన్ కొనుగోలు చేసి వ్యవసాయ సేవలు అందించాలనుకునేటువంటి యువత ఏ అంశాలను ముందుగా తెలుసుకుంటే మంచిదంటారు?
0: యువత ఈ డ్రోన్ కొనుగోలు చేసి సర్వీసెస్ అందించాలన్నా లేకుంటే వ్యవసాయంలో ఉపయోగించుకోవాలన్నా యువత ముందుగా గమనించాల్సిన విషయం ఏమిటంటే డ్రోన్ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యంగా ముఖ్యమండి. అదే విధంగా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. సుమారుగా మనం వ్యవసాయ రంగంలో ఉపయోగించే డ్రోన్ 20 కేజీల నుంచి 40-50 కేజీల వరకు మధ్యలో ఉంటదండి. మిశ్రమం కలిపిన తర్వాత కంపల్సరీగా శిక్షణ తీసుకున్న వారు మాత్రమే ఈ డ్రోన్ ఎగరేయాలి. అదే విధంగా చాలా భద్రతా ప్రమాణాలు అనేటివి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీజీసీఏ భద్రతా ప్రమాణాలు అనేటివి కంపల్సరిగా పాటించిన తర్వాతనే దీన్ని ఎగరవేయాల్సి ఉంటుంది. యువత ఏంటంటే కంపల్సరిగా దీన్ని వినియోగించుకోవాలి.
1: ముఖ్యంగా ఈ డ్రోన్ టెక్నాలజీలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కావచ్చు, యువతకు కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి పథకాలు డ్రోన్ టెక్నాలజీలో దేని కిందకి వస్తాయి?
0: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా మనకు సబ్సిడీని అందించడం జరుగుతూ ఉన్నది. నమోదీది యోజన గాని, ఎస్ఎంఏఎం పథకం ద్వారా గాని, వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా గాని సబ్సిడీ పైన గ్రామీణ రైతులకు అందించడం జరుగుతూ ఉన్నది డ్రోన్స్ అనేటివి.
1: అంటే ముఖ్యంగా ఈ మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించి రైతులకు అద్దెకిచ్చేటువంటి విషయము నమో డ్రోన్ దీది పథకం కింద, అదే విధంగా ఎస్ఎంఏఎం అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ విషయంలో కూడా రైతు పొలాల్లో ప్రదర్శనలకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించడము అనేటువంటిది జరుగుతుంది చిన్న సన్నకారు రైతులకు, అదే విధంగా మహిళా రైతులకు. ప్రతి రైతు సొంతంగా డ్రోన్ కొనుగోలు చేసేటువంటి అవసరం లేకుండా కూడా రైతు సంఘాలు కావచ్చు, ఎఫ్పిఓలు కావచ్చు, గ్రామీణ పారిశ్రామికవేత్తలు కావచ్చు కొనుగోలు చేసి వాడకం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసినట్టు

0: అయితే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ రిచ్ ద్వారా వ్యవసాయంలో డ్రోన్లు, తర్వాత డిజిటల్ వ్యవసాయము, వ్యవసాయ ఆటోమేషన్ వంటి సాంకేతికతలను కూడా మనకు ప్రోత్సహిస్తా ఉన్నది. మరి తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడినటువంటి పరిశోధన ఆవిష్కరణ సంస్థగా కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. చివరగా మీరు ఈ డ్రోన్ టెక్నాలజీ విషయంలో, అదేవిధంగా రాబోయే రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగించేటువంటి విషయంలో గ్రామీణ ఉపాధి మరియు ఇతర రంగాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాగలుగుతాయి?
1: ముఖ్యంగా చెప్పుకోవాలంటే డ్రోన్ అనేది రాబోయే రోజులలో యువతకు చాలా ప్రాధాన్యం ఇస్తుందని, అలాగే రైతుల సమస్యలను పరిష్కరించడంలో చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. డ్రోన్ టెక్నాలజీ ద్వారా డ్రోన్ వినియోగం అనేది చాలా ముఖ్యమైనది. డ్రోన్ వినియోగం వల్ల మీకు చాలా ఆదా అవుతుంది, డబ్బులు కూడా ఆదా అవుతాయి. ఈనాటి పరిస్థితులలో పురుగు మందు పిచికారీ చేయాలనుకుంటే మనకు ఒక్కొక్క మనిషికి దాదాపుగా 1,000 రూపాయలు 1,500 రూపాయలు అవుతుంది. కానీ మనం డ్రోన్ వినియోగించుకున్నట్లయితే 350 రూపాయల లోపల మనకు డ్రోన్ అనేది వస్తా ఉన్నది. దాన్ని ఉపయోగించుకొని మనం స్ప్రే చేసినట్లయితే నీటికి నీటి ఆదా ఉంటుంది. అదేవిధంగా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా, బడిని కాకుండా రైతు సోదరులకు ఉంటది. మరియు టైం లోపల మనం స్ప్రే చేయగలుగుతా ఉంటాం. అదేవిధంగా డ్రోన్ ద్వారా నానో యూరియా నుండి స్ప్రే చేయొచ్చు, నానో డిఏపిని కూడా స్ప్రే చేయొచ్చు. అదేవిధంగా మనం మనిషి వెళ్ళని ప్లేస్లోకి వెళ్ళి స్ప్రే చేసి రాగలుగుతుంది. వర్షం ఉన్నా ఇంకా వేరే పరిస్థితులలో ఉన్నప్పుడు మనం డ్రోన్ మాత్రం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వర్షం ఉన్నప్పుడు మాత్రం డ్రోన్ వినియోగించుకోవడం వల్ల ఏంటంటే అనుకున్న కెమికల్ అనేది మొక్కకు రీచ్ కాలేకపోతుంది, దానివల్ల మనం అనుకున్న రిజల్ట్స్ అనేవి ఉండవు.
0: మరి డ్రోన్ టెక్నాలజీ కేవలం ఆధునిక సాంకేతిక పరికరం మాత్రమే కాదని, వ్యవసాయం, ఉపాధి సేవలు మరియు ప్రజా అవసరాల్లో అనేక విధాలుగా ఉపయోగపడేటువంటి సాధనం అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అయితే డ్రోన్లను ఉపయోగించేటప్పుడు ప్రభుత్వ నిబంధనలు, ప్రజల యొక్క భద్రత, గోప్యత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను తప్పనిసరిగా దృష్టిలో ఉంచుకోవాలి. సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించినప్పుడే దాని పూర్తి ప్రయోజనాలను పొందగలం. మనకు విలువైనటువంటి సమాచారాన్ని అందించినటువంటి ఏవో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
1: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు మీరు డ్రోన్లతో వ్యవసాయానికి సరికొత్త బాట హన్మకొండ జిల్లా సాంకేతిక వ్యవసాయాధికారి శ్రీ డి శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: ఇప్పుడు చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామ చేపల పెంపకదారు శ్రీ పి ప్రభాకర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ మోట చిరంజీవి.
5: మనము ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఈ చెరువులలో వివిధ రకాల చేపలు ఏ విధంగా సాగు చేస్తున్నారు, ఈ చేపల పెంపకం ఏ విధంగా చేపట్టాలి, చేపల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ చేపల పెంపకంలో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటి విషయాల గురించి మనకు తెలియజేసేందుకు గాను ముద్దునూరు చేపల చెరువు చూసేటువంటి పిట్టల ప్రభాకర్ గారు ఉన్నారు. మరి వీరు గత కొన్ని సంవత్సరాల నుండి ఈ చేపల పెంపకాన్ని చేపడతా ఉన్నారు. వీళ్ళు చేపట్టేటువంటి చేపల చెరువు ఏదైతే ఉందో ఆ చేపల చెరువు విస్తీర్ణం ఏ విధంగా ఉందంటారు, ముఖ్యంగా ఎటువంటి చేపలు మీ చెరువులలో ఎక్కువగా సాగు చేస్తా ఉన్నారు?
6: మా చెరువులో మన బొచ్చె, బంగారు దిగే బొమ్మ చేప, పోతే మన మార్పులు, రవ్వు, పులుసు, పోతే ఇంకా చెరువు విస్తీర్ణం 100 ఎకరాలు ఉంటది.
5: అంటే ఇటువంటి రకాల చేపలను మీరు దాంట్లో వేస్తున్నారు, ఎన్ని వేల సంఖ్యలలో ఈ చేప పిల్లలను పోస్తా ఉన్నారు?
6: ఒక బొచ్చె 10,000 పోతాం, పోతే బంగారుదిగా 15,000 పోతాం, పోతే మన రవ్వు 10,000 పోతాం, గ్యాస్ కట్టు 10,000 పోతాం, పోతే ఇంకా పులుసో 10,000 పోతాం, బొమ్మే 10,000 పోతాం.
5: అంటే ఇన్ని రకాల చేప పిల్లలను ఇన్ని వేల సంఖ్యలో పోస్తున్నప్పటికీ ముద్దునూరు చెరువు యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంటుంది అంటారు?
6: విస్తీర్ణం అంటే ఇక 100 ఎకరాలు పైకే ఉంటది.
5: ఈ 100 ఎకరాల పైన విస్తీర్ణంలో ఈ చెరువులో మీరు వివిధ రకాల చేపలు పెంచుతా ఉన్నారు, ఈ చేపల పెంపకం

0: అనేటువంటిది మీరు ఎప్పటి నుండి చేపడతా ఉన్నారు?
1: ఐటీ వాన పడంగానే కతం నీళ్ళు వస్తాయి. వచ్చినాక ఆ నీళ్ళు ఆ మురుకులలోనే చేపలు తెచ్చిపోతాం. తెచ్చిపోసినాక ఇక సంక్రాంతి ఓ 2-3 నెలల తర్వాత పడతా ఉంటాం కచ్చలు లేచి.
0: అంటే ఇప్పుడు మీకు అంటే మీరు ఈ చెరువులో పోసినటువంటి చేపలను ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది?
1: మన రాజమండ్రి నుంచి వెళ్ళి తీసుకొస్తాం. తీసుకొస్తే మన వరంగల్న కూడా తీసుకొస్తాం. పోతే ఇక తెత్తనం రాజమండ్రి అక్కడి నుంచి తెప్పించుకుంటాం, తెచ్చిపోతాం ఐటీ పడంగానే.
0: ఎన్ని సంవత్సరాల నుండి ఈ చేపల పెంపకం పైన మీరు దృష్టి సారిస్తున్నారు?
1: తల్లిదండ్రుల నుండి వెళ్ళే ఉన్నది, ఇది మనం కొత్తగా పోసేది కాదు, అది అప్పటి నుంచి వెళ్ళే ఉన్నది.
0: ఎన్ని సంవత్సరాల నుంచి?
1: ఇప్పుడు నేనంటే నా నెలుగు కాంచెలు 20-25 సంవత్సరాలు అవుతుంది చేపట్టు.
0: అంటే 25 సంవత్సరాల నుంచి చేపలు పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇన్ని రకాల చేపలు మీరు పోసినప్పుడు ఆ చేపల యొక్క దాణ ఏ విధంగా మీరు ఇస్తారు? చేపల్లో కొన్ని వ్యాధులు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకుంటారు? ముఖ్యంగా మనం కనుక చూసినట్లయితే ఇన్ని రకాల చేపలకు ఆ చెరువులో దాణా కోసం ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు? ఎటువంటి దాణా చేప పిల్లలకు ఇస్తారు?
1: ఇక దాణా అంటే మన బర్ల పెండ వేస్తాం, పోతే కోడేరు తెచ్చి పెడతాం. రోగాలంటే సున్నం ఉప్పు కలిపి చల్లుతాం. పేడ మట్టి ఇవి తింటాయి, తిని పెరుగుతాయి. తౌడు కూడా వేస్తాం ఒక్కొక్కసారి.
0: ఈ తౌడు గాని ఈ పేడ గాని ఎన్ని రోజులకోసారి వేస్తారు? ముఖ్యంగా
1: వారం రోజులకోసారి చల్లుతాం.
0: అంటే అవి చేప పిల్ల వేసినప్పటి నుంచి ఎన్ని నెలల వరకు ఈ ఎరువును అంటే ఈ దానాను వేయాలి వాటికి?
1: నెల 15 రోజులు చల్లుతాం, తర్వాత ఇక అవే పెరుగుతాయి.
0: అంటే ఇప్పుడు చెరువులలో ఇంత విస్తీర్ణంలో ఉన్నాయి, కొద్దిగా ఎదిగిన తర్వాత ముఖ్యంగా నాచు దీన్ని కూడా మనకు చేప పిల్లలు అనేటువంటి ఎదుగుతాయి అంటారు, అది వాస్తవమే?
1: నాసు అది ఇక అంత చెత్త చెదారం వస్తుంది కదా, అవి దీన్ని కూడా పెరుగుతాయి.
0: అంటే ముఖ్యంగా ఈ చేపల పెంపకంలో వివిధ రకాల చేపలను మీరు పెంచుతా ఉన్నారు కదా, ఇప్పుడు బొచ్చె విషయానికి వస్తే అది ఎన్ని రోజులలో మీకు చేతికి వస్తుంది? దానికి ఏ విధంగా మీరు చేస్తారు?
1: 2 నెలలు 3 నెలల 1/2 కిలో 3 పావు కిలో అవుతుంది 3-4 నెలల. ఇక దాని తర్వాత పట్టుదాం.
0: అంటే ఇప్పుడు బొచ్చే కాకుండా ఇంకొకటి ఏమన్నారు అని అంటే మామూలుగా రవ్వలు అని, ఈ రవ్వల విషయానికి వస్తే ఈ చేప పిల్లలు ఏ విధంగా ఎదుగుతాయి? ఇప్పుడు ఈ బొచ్చే లాగానే ఎదుగుతాయా లేకపోతే ఇవి తొందరగా ఎదుగుతాయా?
1: బొచ్చే కన్నా తొందరగా ఎదుగుతుంది మన ఇది రవ్వ.
0: వాటికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఇంక జాగ్రత్తలు అంటే ఏదైనా దప్పున తల్లి ఇట్లా చచ్చిపోతే వాటికి గదే ఉప్పును సున్నం కలిపి చల్లుతాం అంతే దానికి.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇవి కాకుండా బొచ్చే రవ్వ కాకుండా ఇంత ముందు పులుసులు అని ఉన్నారు, ఈ పులుసులు అనేటువంటివి ఏ విధంగా ఎదుగుతాయి, ఎన్ని రోజులకు ఎదుగుతాయి?
1: ఇవి కూడా 3 నెలల తర్వాతనే 1/2 కిలో 1/4 కిలో 1/2 కిలో వస్తుంది. ఇస్తే నీళ్లను బట్టి వస్తుంది, నీళ్లు బాగుంటే కొంచెం ఎక్కువ వస్తుంది, సైజు తక్కువ ఉంటే చిన్నగా ఉంటాయి.
0: ఇప్పుడు ఈ 3 చేపలతో పాటు ఇంకోటి గ్యాస్ కట్ అన్నారు, ఆ గ్యాస్ కట్ చేప ఏ విధంగా ఎదుగుతుంది చేపల చెరువులో?
1: గ్యాస్ కట్ అంటే అది మొత్తం నాసు తీగలు ఏదన్నా ఉంటే గడ్డి జాతి తింటది, అది తొందరగా పెంపు అవుతుంది. అది 3 నెలల కిలోకు పైకి అవుతుంది, అది కిలోకు పైకే పెరుగుతుంది.
0: ఈ 3 మన చేపల కంటే ఎక్కువ
1: ఐదు బాగా పెరుగుతుంది, గ్యాస్ కట్ బాగా పెరుగుతుంది, తొందరగా పెంపు అవుతుంది.
0: అంటే ఈ గ్యాస్ కట్ ఈ 3 చేపల కంటే తొందరగా ఎదగడానికి గల కారణాలు ఏంటి?
1: అది గడ్డి మన ఇది నాసు అది బాగా తింటది, తిని తొందరగా పెరుగుతుంది, పెద్దగా అయితే తొందరగానే. ఇక వేరే చేపలు అంత తొందరగా పెరిగాయి.
0: అంటే ఇప్పుడు ఈ 4 రకాల చేపలతో పాటు ఇంకొక రకమైనటువంటి చేప అన్నారు, ఏం చేప అది?
1: పులుస అంటారు, పులుస. పులుస అది కొంచెం లేట్ గా పెరుగుతుంది, గ్యాస్ కట్ అంత తొందరగా పెరగదు, గ్యాస్ కట్టే స్పీడ్ గా పెరుగుతుంది.
0: ఈ పులుస చేపలు అనేటువంటి లేదా ఈ బొచ్చె రవ్వ ఈ గ్యాస్ కట్ ఇన్ని రకాల చేపలలో జనాలు ఎక్కువగా ఇష్టపడి తినేటువంటి చేపలు ఏంటి?
1: జనాలు ఎక్కువ తినేది రవ్వు, బంగారు తీగ, బొచ్చె.
0: అంటే ఇప్పుడు బంగారు తీగ అన్నారు, బంగారు తీగ ఎన్ని రోజులకు ఎదుగుతుంది?
1: ఇది 3 నెలల తర్వాతనే 1/2 కిలో 3 పావు కిలో అవుతుంది, కిలో అవుతుంది. బంగారు తీగ కూడా తొందరగా పెరుగుతుంది.
0: అంటే ఇప్పుడు ఏ చేప గాని 3 నెలల తర్వాతనే ఎదుగుతుంది?
1: 3 నెలల తర్వాత 1/2 కిలో నుంచి పైకి అవుతుంది.
0: చిన్న చేప పిల్లలు తొందరగా ఎదగడానికి గాను ఏ విధమైనటువంటి జాగ్రత్తలు, ఏ విధమైనటువంటి దానా వాటికి వేస్తే తొందరగా ఎదగలు?
1: దాన అంటే ఈ తౌడు, తౌడును కోళ్ళ ఎరు, పోతే పెండ 3 రకాలు. 3 రకాలు అయితే ఆడింత వేయాలి, అయితే తొందరగా పెరుగుతాయి. 3-4 దిక్కులు వేయాలి, లేకపోతే చల్లనన్న చల్లాలి, తెప్పలేని పడుకోవి, అట్లయితే పెరుగుతాయి తొందరగా.
0: ఏం వ్యాధులు వచ్చి చేపలు అనేటువంటి ఇబ్బంది పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఏ విధంగా గుర్తిస్తారు?
1: అది చేప పైకి తేలుతుంది, తేలి మన మచ్చల్లాగా తయారైతే తయారై చెరువులో నీళ్లు నీశ్వాసన వస్తాయి. నీశ్వాసన వచ్చి ఎన్న చేప చనిపోతాంటే ఇక వాటికి సున్నమును ఉప్పు తెచ్చి కలిపి చల్లుతాం మొత్తం చెరువు అంతా.
0: అంటే ఒక తల్లి మాత్రమే అవుతుందా లేకపోతే మిగతా వ్యాధులు ఏమన్నా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా చేపలలో?
1: మిగతా వ్యాధులు అంటే తల్లి మా

0: అయితే తల్లి ఎక్కువ వస్తుంది, తల్లి ఎక్కువ వచ్చి చచ్చిపోతుంటాయి. చచ్చిపోయేటప్పుడు మేము దాన్ని ఇక సున్నం తెచ్చి తెప్పలేదు అంత చల్లుతాం.
1: కొన్ని చోట్ల చేపలకు తల్లి కాకుండా చేపలల్ల మిగతా మందులు గాని ఎరువులు గాని ఇతరత్ర పదార్థాలు కలవడం ద్వారా చేపలు అనేటువంటి చనిపోతూ ఉంటాయి. అవి కలవకుండా ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు?
0: మేము ఇక జాగ్రత్తలు అంటే వాటిగా చూసుకుంటాం ఊకే. ఎట్లా మరి చేప ఎంత అయింది, ఓ పోసినాక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఓలేస్తాం. ఓలేసి చూస్తే అలా వస్తాయి ఓలలా, వచ్చినాక చిన్న సైజు ఉంటే పట్టాం, కొంచెం పెరిగినాక పడదాం అని మళ్ళా దానికి దాన వేసుకుంటా, వాటిని చూసుకుంటా, వాటికి అది సున్నం అది ఇది కలిపి చల్లుకుంటూ ఉంటాం. ఇక ఉండి ఇక 1 కిలో 1/2 కిలో అయినాక కథం కచ్చలు లేచి పడతాం. ఇక కచ్చలలోకి బాగా నీళ్లు ఉంటే ఏం చేస్తాం, ఇక పాంట తెచ్చి గుంజుతాం, ఒకటిసారి గుంజిస్తే మొత్తం ఒకటిసారి గడ్డ కత్తుంది.
1: ముఖ్యంగా ఇప్పుడు ఈ వలలలో కూడా చాలా రకాలు, ఎన్ని రకాల వలలు అనేటువంటివి ఉన్నాయి ముఖ్యంగా?
0: ఫస్ట్ కచ్చల వేసి చూస్తాం, కచ్చలకు దబ్బున దొరకకపోతే ఏం చేస్తాం, పాంట తెచ్చి గుంజుతాం.
1: ఇప్పుడు ఈ ఖర్చు అలా అంటే ఏంటిది అంటారు ముఖ్యంగా? అంటే మా అంటే శ్రోతలకు గాని ఇతర వ్యక్తులకు గాని తెలియదు ఈ ఖర్చు అలా అంటే ఏంటిది, ఫాంట్ అంటే ఏంటిది, ఎట్లుంటది?
0: పాండ్రీ అంటేనో బాగా పొడుగు ఉంటుంది ఒక్కటే, ఇట్లా గుంజుకో అటు మనుషులు అటు కొందరు ఇటు కొందరు పట్టి గుంజుకోపోతా ఉంటారు. లేకపోతే ఇక దబ్బున రాకపోతే ట్రాక్టర్ పెట్టి అటు ట్రాక్టర్ ఇటు ట్రాక్టర్ పెట్టి గుంజుకోపోతారు పెద్ద చెరువు అయితే. ఇక మా చెరువులకు మేము మనుషులే గుంజుతాం, గుంజి ఒకటిసారి అంతా గడ్డకు పోతాం, గడ్డకు పోసి కథం బేరగాళ్ళు తీసుకొచ్చి అమ్ముతాం. ఖర్చులు అంటే అది ఇక 10 మంది కలిసి ఎత్తాం, 10 మంది కలిసి చేసి కథం అది పాండ్రీ అంతా పడేది, తక్కువ పడతాయి. మనిషికి 15 కిలోలు 20 కిలోలు పట్టినప్పుడల్లా 2 క్వింటాలు 3 క్వింటాలు వస్తాయి. ఒక 10 మంది అయితే 5-6 క్వింటాలు పడతారు.
1: ఇప్పుడు దాంట్లో దిగి పట్టడం అనేటువంటి జరుగుతుందా, లేకపోతే ఏమన్నా తయారు చేసుకుని దాంట్లో ఎక్కి పడతారా?
0: ఆ తెప్పులు అన్నా లేకపోతే మన ట్రాక్టర్ టైర్లు ఉంటాయి ట్యూబులు, ఆ ట్యూబులు కట్టుకుని వాటిని పోయి పడతాం. విసిరేసే వల్ల అది ఆ నీళ్లు దగ్గరికి వచ్చినప్పుడు కొద్ది నీళ్లు ఉన్నప్పుడు మేమే విసిరేసి పట్టుకుండా పోతాం.
1: అంటే ఇప్పుడు ఇవన్నీ రకాల చేపలు ఒక ఎత్తు అయితే ఎంతో మంది ఇష్టపడేటువంటి బొమ్మ చేపలు అనేటువంటి చాలా మందికి మనకు ఎంతో ఇష్టపూర్తిగా తింటారు. ఈ చేపలు పట్టేటువంటి విధానంలో ఒక్కొక్క చేపను ఎప్పుడెప్పుడు పడతారు?
0: నీళ్లు బాగున్నా కూడా బొచ్చె రవ్వు బంగారుతీగ ఇవి దొరుకుతాయి. బొమ్మె అనేది లాస్ట్ కు నీళ్లు తక్కువ అయినాక దొరుకుతుంది, అప్పుడు దొరకదు అది, అసలే బురదలు ఉంటది కాబట్టి దొరకదు అది. తర్వాత నీళ్ళ దగ్గర పడినాక దాన్ని వలలేసి పడతాం. పూస అనేది ఆ మట్లికే వచ్చి చేప లేచి ఆ ఒలలా వటికిన అవుతుంది భూమి చేప. ఇక నీళ్లు బాగుంటే మనకే రాదు ఆ ఒల, ఆ ఒలలకే భూమి చేపలు వస్తాయి, కచ్చలలో గిట్ల రావు.
1: ముఖ్యంగా చేపలు పెంపకం అనేటువంటిది మనకు లాభమే కాని నష్టం కాదు. మరి ఒక విషయం ఏంటంటే ఈనాటి కాలంలో చేపల ద్వారా వివిధ రకాలైనటువంటి ప్రోటీన్స్ ఫుడ్ గాని మల్టీ విటమిన్స్ ఫుడ్ గాని చేపల ద్వారానే లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మా శ్రోతలకు వివరించినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దనూరు గ్రామ చేపల పెంపకదారు శ్రీ పి శ్రీనివాస్ గారితో శ్రీ పి ప్రభాకర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.

0: आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉयल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
1: ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో మాతా శిశు సంరక్షణలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర గురించి ఐసిడిఎస్ కోడుమూరు సిపిడిఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం వింటారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో మీకు వినిపిస్తున్నాం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి ఈ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్య ఆర్థికాభివృద్దిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయం. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. శ్రోతలకు నమస్కారం. మహిళాభివృద్ది, మహిళా సాధికారత దిశలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటి, వారి లక్ష్యం ఏమిటి, మరి లబ్ధిదారులు ఎవరు, ఈ విషయాల గురించి ఈనాటి ఈ కార్యక్రమంలో కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారిని అడిగి ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. నమస్కారం అండి వరలక్ష్మి దేవమ్మ.
2: నమస్తే.
1: మరి ముఖ్యంగా మహిళా సాధికారతలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ పాత్ర ఏమిటంటారు? అసలు
2: స్త్రీ శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా మాతృమరణాలు, శిశు మరణాలు తగ్గించి తర్వాత ఈ యుక్త వయసు బాలికలను, స్త్రీలను సాధికారత దిశగా తీసుకుని వెళ్లడం కోసమని ఈ శాఖలో అంగన్వాడీ కేంద్రాలను, శిశు గృహాలు, తర్వాత స్వాధార్ హోమ్స్, ఐసీపీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్స్ మొదలగు స్కీమ్స్ అన్నింటినీ కూడా రన్ చేస్తుందండి. వీటిల్లో పిల్లలు మరియు తల్లుల కోసము ఐసీడీఎస్ అనే వింగ్ ఉంది. ఈ ఐసీడీఎస్ లో నేను కోడుమూరులో సీడీపీఓగా పనిచేస్తున్నా. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ అంగన్వాడీ కేంద్రాలు ఏంటంటే స్త్రీ శిశు అంటే తల్లులు పిల్లల సంక్షేమము, మాతృమరణాలను, శిశు మరణాలను అరికట్టడం, తర్వాత వార్డులో లోపపోషణ లేకుండా చేయడం కోసమనే అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
1: అంటే మీరు చెప్పారు తల్లి మరణాలు, శిశు మరణాలను తగ్గించే విధానంలో శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అని. మరి గతంలో 10 ఏళ్ల కిందటికి ఇప్పటికీ మీరు సాధించినటువంటి ప్రగతి ఏమిటి ఈ అంశంలో?
2: గతంలో 1000 మంది పిల్లలు పుడితే 1000 మందిలో 79 మంది పిల్లలు చనిపోయేవారు. ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గింది. 29 నుంచి 30 మధ్యలో ఉంది. ఆ అవగాహన కార్యక్రమాల వలన మరియు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు ఇచ్చే పౌష్టికాహారం వలన మేము 30 వరకు ఆ సంఖ్యను తగ్గించడం జరిగింది. అట్లానే మాతృమరణాల సంఖ్యను కూడా మేము 100,000 మంది గర్భవతులు ప్రసవిస్తే అది దాదాపు 80 మంది చనిపోయేవాళ్ళు గతంలో. ఇప్పుడు ఆ సంఖ్యను కూడా మేము గణనీయంగా తగ్గించినాము. 40-45 మధ్యలో ఉంది. దీన్ని కూడా తగ్గించి పూర్తిగా అంటే మాతృమరణాలు, శిశు మరణాలు లేకుండా చేయడము మరియు పిల్లల్లో లోపపోషణ తగ్గించడము. గతంలో లోపపోషణ ఉన్న పిల్లలు ఎక్కువ ఉండేవాళ్లు, అంటే దాదాపు 15% నుంచి 20%, 30% ఉండేవాళ్లు. ఇప్పుడు చాలా తక్కువ అనమాట, 3%, 2%, 5% లోపుకు తక్కువ బరువు ఉండే పిల్లలు, లోపపోషణ ఉన్న పిల్లలు ఉంటున్నారండి. మేము ఈ 25-30 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి అనమాట.
1: అంటే ముఖ్యంగా మాతృమరణాలు తగ్గించడంలో కీలక పాత్ర అన్నారు కదా, అంటే ఇంటి వద్ద కాన్పులు చేయడం, నిరోధించడం, ఆసుపత్రికే కాన్పు కోసం తీసుకెళ్లాలి అనే అవగాహన కల్పించడంలో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు?
2: మేము గర్భవతి అయిన వెంటనే నమోదు చేసుకుంటామండి అంగన్వాడీ కేంద్రంలో. వాళ్లకు ఎట్లాంటి హెల్త్ చెకప్స్ చేపించుకోవాలి, ఏమేమి ఇమ్యునైజేషన్ అంటే వ్యాధి నిరోధక టీకాలు, ఐరన్ మాత్రలు వాళ్లకు ఇప్పించడం జరుగుతుంది. ఇది ఆరోగ్య శాఖతో కలిసి సంయుక్తంగా మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆమెకు హాస్పిటల్ ప్రతి నెల ANM వస్తుందన్నమాట అంగన్వాడీ కేంద్రంలో. ఆమెకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తుంది, తర్వాత హెల్త్ చెకప్స్ చేస్తుంది. అప్పుడు ఆమెకు చెప్తామన్నమాట ఇట్లా హాస్పిటల్లో డెలివరీ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రధానమంత్రి మాతృత్వ వందనా యోజన స్కీమ్ కింద 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ కూడా ఆమెకు చెప్పడం జరుగుతుంది. అట్లానే మేము అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆమెకు నమోదు చేసుకుని ఈ ఆరోగ్య పరీక్షలు, ఇమ్యునైజేషన్ తో పాటు పోషకాహారాన్ని కూడా ఇస్తామన్నమాట. అంటే వాళ్ళకు కావలసిన 3 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1/2 కేజీ ఆయిల్, 5 లీటర్స్ మిల్క్, 25 గుడ్లు, దాంతో పాటు బాల సంజీవిని కిట్ ఇస్తాం. దీంట్లో 5 రకాల వస్తువులు ఉంటాయి. 2 కేజీల రాగిపిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, 1/2 కేజీ చిక్కి, 1/2 కేజీ ఎండు ఖర్జూరాలు ఉంటాయన్నమాట. ఇది ఆమె వాళ్ళ కుటుంబంలో తినే ఆహారంతో పాటు అదనంగా తీసుకోవడం వలన ఆమె సరైన బరువు, అంటే ప్రతి గర్భవతి కూడా ప్రసవం అయ్యే లోపల 8 కేజీల నుంచి 12 కేజీల బరువు పెరగాలి, అప్పుడే బిడ్డ 2.5 కేజీలతో పుడతాడు. అట్లానే ఆమె హెచ్బీ లెవెల్ కూడా ఆమెకు ప్రసవం ప్రసవంలో చాలా రక్తస్రావం జరిగి హెచ్పి తగ్గిపోతుంది కాబట్టి ఆమెకు తక్కువ హెచ్పి ఉంటే ఆమె ప్రాణానికే ప్రమాదం వస్తుంది కాబట్టి ఆమె హెచ్పి లెవెల్ కూడా 12 వరకు పెంచడానికి మేము ఐరన్ మాత్రలు ఇవ్వడము, అనుబంధ పోషకాహారం ఇవ్వడం వలన కృషి చేస్తూ ఆమెకు హాస్పిటల్ డెలివరీ చేసుకుంటే ఇట్లాంటి లాభాలంటే ఆమె ప్రాణానికి హాని లేకుండా సుఖ ప్రసవం అవుతుంది, బిడ్డ తల్లి ఇద్దరు కూడా సుఖంగా ఉండొచ్చు అనేది కుటుంబంతో కలిపి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామండి.
1: ముఖ్యంగా అంటే మీ శాఖ వారు అందించే ఈ ప్రయోజనాలన్నీ పొందాలి అంటే లబ్ధిదారులుగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి, ఎటువంటి అంశాలు మీరు పరిగణలో?
2: అంగన్వాడీ కేంద్రాల ద్వారా, అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు ఏంటంటే గర్భవతులు, బాలింతలు, గర్భవతి ఆమెకు కన్సీవ్ అయిన 45 డేస్ కు కన్సీవ్ అవుతుంది, ఆమె గర్భస్థ శిశువు నిర్ధారణ చేసుకున్నాక అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత 6 నెలల వరకు మేము వాళ్ళని లబ్ధిదారులు అంటే గర్భవతులు, బాలింతలు, బిడ్డ పుట్టినప్పటి నుంచి మళ్లీ బిడ్డకు 6 సంవత్సరాలు వచ్చేంత వరకు స్కూల్లో వాళ్ళను ప్రాథమిక పాఠశాలలో చేర్పించేంత వరకు అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని వివిధ స్థాయిల్లో అంటే గర్భవతికి, బాలింతకు మేము పోషకాహారం ఇస్తాము. అట్లానే బాలింతకు 6 నెలలు నిండి 7వ నెల పడిన వెంటనే తల్లికి బదులుగా బిడ్డకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. బిడ్డకి ఏంటంటే ఈ 6వ నెల నిండిన వెంటనే అనుబంధాహారాన్ని ప్రారంభించాలి. ఈ అనుబంధాహారంలో భాగంగా బాలామృతము అని ఇస్తాము అంగన్వాడీ కేంద్రంలో. బాలామృతం అని 2.5 కేజీల ప్యాకెట్ ఒకటి ఇస్తామన్నమాట, అది సీల్డ్ ప్యాకెట్.
1: అంటే బాలామృతం అంటే ఏంటి?
2: బిడ్డకు ఇప్పుడు బయట మనం సెరీలాక్ లాగా ఎట్లా ఉందో అట్లా తృణధాన్యాలు, పప్పు దినుసులు, అన్ని రకాల విటమిన్స్ ఫోర్టిఫైడ్ చేసి అది ఒక పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట. సెరిలాక్ కంటే చాలా బలవర్ధమైనది, అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు ఉంటాయి. రోజుకు 100 గ్రాముల చొప్పున 25 రోజులకు సరిపడా 2.5 కేజీల ప్యాకెట్ ను నీట్ గా చాలా సీల్డ్ ప్యాకెట్ లో ఇస్తామన్నమాట. దీన్ని ఒక గాలి దూరని డబ్బాలో పోసి పెట్టుకుని రోజుకు 100 గ్రామ్స్ అంటే 6వ నెల నుండి 7వ నెల ఈ రోజు పడితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయాలి. రోజుకు 100 గ్రాములు ఫస్ట్ ఏంటి, కొంచెం గుజ్జు పదార్థాలుగా చేసుకుని గోరువెచ్చటి పాలల్లో కొంచెం ఒక ఉడుకు ఉడికిచ్చి తినిపించాలి. ఫస్ట్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఉదయం అలవాటు చేసేటప్పుడు అప్పుడప్పుడు 2 స్పూన్లు 2 స్పూన్లు చేసుకోవాలి. అట్లా ఒక 2 నెలల తర్వాత కొంచెం గుజ్జులాగా చేసి పెట్టాలి. తర్వాత దాన్ని లడ్డూలాగా చేసి రోజుకు 100 గ్రామ్స్ చొప్పున బిడ్డకు తినిపిస్తున్నారు. అంటే ఈ బాలామృతంతో పాటు మేము పాలిస్తాం వాళ్లకు, టేక్ హోమ్ రేషన్ ఇంటికి తల్లికి ఇచ్చేస్తాం అన్నట్టు. 2.5 లీటర్ పాలిస్తాం రోజుకు 100 ml చొప్పున బిడ్డకు తాపించడం కోసం. అట్లానే 25 కోడిగుడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా బిడ్డకి 7వ నెల నుంచి 3వ సంవత్సరం వరకు ప్రతి నెల మేము 2.5 కేజీ బాలామృతము, 25 గుడ్లు, 2.5 లీటర్ పాలు వాళ్లకు ఇంటికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే తల్లికి డెమాన్స్ట్రేషన్ చేస్తారు ఎట్లా తినిపించాలి అనేది, తల్లికి అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. ఇవి కాకుండా ఇంట్లో ఆహార పదార్థాలను ఏ విధంగా ఆమె చేసి పెట్టాలి, అంటే చాలా మంది వాళ్ళు తినే అన్నమే పెడుతుంటారు, తర్వాత అది 1 సంవత్సరం తర్వాత వాళ్లతో పాటు కూర్చోబెట్టుకుని పెడితే మంచిది, కానీ 7వ నెల స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫస్ట్ ఎక్కువ జారుడు గుండే పదార్థాలను ఇంట్లో చేసి పెట్టాల్సి ఉంటుంది. తల్లి జావ లాంటిది చేసి పెట్టాలి, తర్వాత కొంచెం గుజ్జు పదార్థాలు పెట్టాలి, తర్వాత కొంచెం గట్టి ఉండే మెత్తటి ఆహార పదార్థాలు పెట్టాలి. బిడ్డకు 1.5-2 సంవత్సరాలు వచ్చేలోపు పెద్దవాళ్లు తినే ఆహారంలో సగం ఆహారం తినేటట్టు ఉండాలి. బిడ్డకు 1 సంవత్సరం వచ్చినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు కూర్చోబెట్టుకుని భోజనం పెట్టడం నేర్పించాలి. మనకు సీజనల్ దొరికే ఆకుకూరలు, కూరగాయలు అన్ని కూడా పిల్లలకు అలవాటు చేయాలి. కుటుంబానికి ఆర్థిక భారం తప్పించి మనం ఇంట్లో గనక తల్లి 1/2 గంట బిడ్డ కోసం కేటాయిస్తే చాలా మంచి పౌష్టికాహారాన్ని చేసి బిడ్డకు అందించవచ్చు అనేది అంగన్వాడీ కార్యకర్త డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్తుంది అనమాట. అంటే గర్భవతిని అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత కూడా ఆడపిల్ల అయితే మేము అడాల్సెంట్ ఏజ్ వరకు అంటే దాదాపు 18 ఇయర్స్ వరకు కూడా ఆమె అనీమిక్ కాకుండా ఆమెను చూసి అవగాహన కార్యక్రమాలు కల్పించడం జరుగుతుంది.
1: ముఖ్యంగా కిశోర బాలికల సంబంధించి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి?
2: కిశోర బాలికలకు మేము అవగాహన కార్యక్రమాలు చేస్తామండి. ఈ సంవత్సరం కొత్తగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమ్మర్ క్యాంప్ అయిన అంటే స్కూల్స్ అన్ని సెలవులు ఉంటాయి కదా, మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు వారంలో 2 ప్రోగ్రామ్స్ చొప్పున సమ్మర్ క్యాంప్ అయిన అంటే చైల్డ్ బాల్య వివాహాలు చేసుకోవడం వల్ల ఎట్లాంటి నష్టం వస్తుంది, తర్వాత వాళ్లకు ఎట్లాంటి చట్టాలున్నాయి, వాళ్ళ అనీమిక్ ఉండడం వల్ల ఎట్లా నష్టం జరుగుతుంది అనే విషయాలపై సమ్మర్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళందరికీ మేము వారంలో 2 సార్లు వాళ్ళని అంగన్వాడీ కేంద్రాలకు పిలుచుకొని హెచ్పి తక్కువ

ఉంటే వాళ్ళకు వచ్చే నష్టాలేంటి, తర్వాత మెన్స్ట్రల్ హైజీన్ గురించి, ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి అనే దాని గురించి అవగాహన కల్పిస్తుంటామండి. అట్లాగే బాల్య వివాహాలు, ఈ బాల్య వివాహాలు అంటే చాలా మంది టెన్త్ అయిపోయిన వెంటనే పెళ్లి చేసేస్తుంటారు. బాల్య వివాహాలు చేయడం వలన పుట్టే బిడ్డలకు తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడము,

0: అధికారతలు అంటే స్వయం ఉపాధి పొందడానికి అందిస్తున్నటువంటి అవగాహన కార్యక్రమాలు ఏంటి, వారికి కల్పిస్తున్న అవకాశాలు ఏంటి?
1: మేము ఈ ఏజీ గర్ల్స్ కానీ తర్వాత 18 నుంచి 45 సంవత్సరాల స్త్రీలకు కానీ విలేజ్ హెల్త్ న్యూట్రిషన్ డే పెడతామండి, VHND అని పెడతాము. హెల్త్ వాళ్లతో టైఅప్ అయి పెడతామన్నమాట. ప్రతి నెలలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మేము జరుపుతాము. దీంట్లో భాగంగా ఆరోగ్యానికి సంబంధించింది కాకుండా మా శాఖ ద్వారా ఎట్లాంటి అవకాశాలున్నాయంటే, మేము స్వాధార్ హోమ్స్ లో వాళ్లకు వొకేషనల్ ట్రైనింగ్స్ ఇస్తాము. మొత్తం ఎక్కడెక్కడ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు 10th క్లాస్ లో గనక వాళ్ళ చదువును ఆపేస్తే, చదివిచ్చే స్తోమత లేకనో, ఇంటి దగ్గర ఎవరు చూసుకునే వాళ్ళు లేకనో, బాల్య వివాహాలు చేద్దాము అనుకునే వాళ్లకు కూడా మా దగ్గర చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి, బాల సదనాలున్నాయి. ఆ బాల సదనాల్లో పిల్లలను చేర్పించడము, బాల సదనాల తర్వాత KGPVs లో ఆ పిల్లలను తీసుకెళ్లి చదివించడము, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా శిశు సంక్షేమ శాఖలో కాలేజ్ ఎట్ హోమ్స్ ఉన్నాయండి, అంటే డిగ్రీ నుంచి పీజీ వరకు చదివిస్తారు. వాళ్ళు ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో చేస్తామంటే కూడా చేర్పిస్తారనమాట. ఇట్లా మేము వాళ్లకు ఎడ్యుకేషన్ పరంగా, తర్వాత వొకేషనల్ ట్రైనింగ్స్, ఇవి కాకుండా NGOs ద్వారా రన్ అయ్యే ఏవైనా వొకేషనల్ కోర్సెస్ లో కూడా వాళ్ళని చేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడెక్కడైతే, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు చైల్డ్ మ్యారేజ్ చేసుకోకూడదు, వాళ్ల కాళ్లపై వాళ్ళు నిలబడాలి. సాధికారత అంటే వాళ్ళు సొంత నిర్ణయం తీసుకోగలిగినప్పుడే వాళ్లకు సాధికారత ఉంటుంది. ఆ దిశగా మేము వాళ్లను ఎడ్యుకేషన్ లో కానీ, వాళ్ళు ఏదైనా వొకేషనల్ ట్రైనింగ్స్ చేస్తామంటే చేస్తారు. ఏవైనా ఉద్యోగావకాశాలు మా డిపార్ట్మెంట్ లో ఉన్నాయి అనంటే ఈ సంస్థల నుంచి శిక్షణ పొందిన వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం కూడా జరుగుతుంది.
0: ఓహో, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే సదుపాయాలు ఉన్నాయి.
1: సదుపాయాలు అంటే బాల సదనాలు, ఈ హోమ్స్, వీటిల్లో చదువుకున్న వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారండి.
0: అవునండి. ఇవి కాకుండా ఇంకా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా మీరు అందించే సేవల్లో ఇంకా ఏమున్నాయి?
1: మేము ఈ గర్భవతులు, బాలింతలు, తర్వాత 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు టేక్ హోమ్ రేషన్ ఇస్తారని ఇప్పుడు చెప్పుకున్నామండి. అట్లానే వాళ్ళు 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూనే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య అనే కార్యక్రమం ఒకటి మా సేవల్లో, అది ఒక చాలా ముఖ్యమైన సేవ అండి.
0: ఇప్పుడు మామూలుగా స్కూల్స్ లో నర్సరీ అంటారు,
1: నర్సరీ అలా 3+ పిల్లలు, 3+ పిల్లలకు మేము పూర్వ ప్రాథమిక విద్య అంటే ఆటపాటల ద్వారా విద్య అన్నమాట. అంటే ఇక్కడ ఎక్కడ బలవంతంగా బట్టీలు పట్టించడం కానీ లేకపోతే కూర్చోబెట్టి చదువు చెప్పడం కానీ ఉండదు. వాళ్లకు మనకు ప్రభుత్వం నుంచి ఆ కిట్ ఒకటి వస్తుంది అనమాట, రకరకాల ఆట వస్తువులు ఉంటాయి. పాటల ద్వారా, ఆటల ద్వారా నెలలో 2 పాటలు, 2 కథలు, ఇంగ్లీషు రైమ్స్, తెలుగు రైమ్స్ ఇట్లాంటివన్నీ నేర్పించడము. వాళ్లకు ఈ PP1 వాళ్లకు 3+ పిల్లలు PP1 అంటారనమాట, ప్రీ ప్రైమరీ 1 అనమాట. తర్వాత 4+ పిల్లలు PP2 అనమాట. వాళ్లకు ప్రభుత్వం వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉండే పుస్తకాలను కూడా, అంటే నంబరింగ్ ఒక బుక్, వర్క్ బుక్ ఒకటి, తర్వాత తెలుగు రాయడానికి ఒకటి, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడానికి ఒకటి, అట్లా 4 రకాల పుస్తకాలు ఉన్నాయండి. ఆ పుస్తకాలు చూస్తే కూడా తెలుస్తుంది అసలు, అంటే ఈవెన్ మనం ప్రైవేట్ స్కూళ్లలో 2-3 వేలు పెట్టి కొన్న పుస్తకాలకు ధీటుగా ఉంటాయన్నమాట. అట్లాంటి పుస్తకాలను కూడా ఉచితంగా ప్రభుత్వం వాళ్ళు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా మనకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ వస్తుంది, PP1 వాళ్లకు ఏ బుక్ లో ఏ పేజీ రాపించాలి, ఎట్లాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఆ పాటలు అవన్నీ కూడా వస్తున్నాయి. అవి ఏం చేస్తారంటే అంగన్వాడీ కార్యకర్తలు ఆ పాటలు అవి స్కూల్లో చెప్పడమే కాకుండా ఆ 3+ పిల్లల తల్లులకు ఒక గ్రూప్ చేసింటారు, ఒక వాట్సాప్ గ్రూప్, 4+ పిల్లలకు ఒక వాట్సాప్ గ్రూప్ చేసి అక్కడ మాకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆ మెసేజెస్ ను ఆ గ్రూప్స్ లోకి పంపిస్తారు. దాంట్లో ఎట్లా అంటే యూట్యూబ్ URL ఒకటి ఉంటుందండి, ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ లో చూసి అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ చెప్పిన దాన్ని తల్లి కూడా ఇంట్లో చేపిస్తుంది. అట్లానే ఆ బుక్స్ కూడా వాళ్ళకి ఇంటికిచ్చి పంపిస్తాము. ఒక పేజీలో ఆల్ఫాబెట్ ఏ రాయాలి, ఒక 2-3 సార్లు ఒక లైన్ రాపిస్తుంది టీచరు, అంగన్వాడీ టీచర్. మిగిలినవి ఇంటి దగ్గర తల్లి చూసి రాపించడం కోసం అనుకూలంగా మేము అవి వాళ్ళకి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇట్లా PP1 PP2 ప్రతిదీ కూడా ఆటల ద్వారా, పాటల ద్వారా వాళ్ళు బొమ్మలను టచ్ చేసి, అంటే అనుభవించి స్పర్శతో నేర్చుకుంటారు కాబట్టి, బలవంతంగా ఉండదు కాబట్టి, వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు కాబట్టి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. చాలా సర్వేలు కూడా చెప్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాల నుంచి వచ్చిన పిల్లలు స్కూల్స్ లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వాళ్లకు గ్రహణ శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా వచ్చిన పిల్లల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉంటున్నారు అని చెప్తున్నారు కాబట్టి. ఇంకా అంగన్వాడీ కేంద్రానికి వస్తే ఇంకోటి ఏంటంటే భోజనం కూడా మేము అక్కడే పెట్టేస్తాం.
0: కోడుమూరు CDPO శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలో మహిళా సాధికారత దిశగా పయనించేందుకు అందిస్తున్నటువంటి సేవలు ఏంటనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేసిన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.
1: నమస్కారం.
0: మీరింతవరకు మాతా శిశు ఆరోగ్య

0: ఆర్థికాభివృద్ధిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ. ఈ అంశం గురించి ఐసీడీఎస్ కోడుమూరు సీడీపీఓ శ్రీమతి వరలక్ష్మి దేవమ్మ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఇది ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. ముందుగా 100% లవ్ చిత్రం కోసం టిప్పు పాడిన పాట గీత రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా మల్యాల మండలం మేడంపల్లి గ్రామం నుండి ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

పోకిరి రాజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్ కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, పెరుక కొమ్రయ్య, నల్లాల శంకరి, చిన్మయి వీరందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తర్వాత పాట కిరాయి దాదా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు బెంగళూరు విల్సన్ గార్డెన్ నుండి మూర్తి, మంగమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

వర్షం చిత్రం కోసం టిప్పు ఉషా పాడిన పాట, గీత రచన శ్రీ వెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం షాపల్లి నుండి చింత శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వీరందరి కోసం ఈ పాట.

లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్రపడిన పాట, గీతరచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు నుండి పెరుక కుమ్రయ్య, లక్ష్మి, శ్రవంతి, రవి, అమ్ములు, సదానందం, జమున, రాధ వీరందరి కోసం ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: శ్రోతలు ఎఫ్ఎంబై 103.5 MHz పై మనోరంజన కార్యక్రమంలో వాట్సాప్ మరియు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటున్నారు. తర్వాత పాట సుస్వాగతం చిత్రం కోసం మను, జయచంద్రన్, మణికిరణ్ బృందం పాడిన పాట. గీత రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాన్ కృష్ణ వీరందరి కోసం ఈ పాట.

సుందరకాండ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా సంగం మండలం మున్రాయి గ్రామం నుండి అనుమూల, మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర, అనుమూల ఆదిరెడ్డి, పుష్ప వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో తర్వాతి పాట కోర్టు చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ పాడిన పాట. గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్ పల్గనిన్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహిష్, రేవంత్ కుమార్, శ్రీనివాస్ వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మనోరంజన్ వింటున్నారు.

తర్వాత పాట ఘర్షణ చిత్రం కోసం కేకే సుచిత్ర పడిన పాట, గీత రచన కులశేఖర్, సంగీతం హరీష్ జయరాజ్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరందరి కోసం ఈ పాట.

నచ్చావులే చిత్రం కోసం గీతా మాధురి పడిన పాట, గీత రచన భాస్కర భట్ల, సంగీతం శేఖర్ చంద్ర. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిక, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని వీరందరి కోసం ఈ పాట.

చిత్రం నుండి ధనుష్ పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం ఈ పాట.

మనోరంజని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో న్యూస్ 8 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలీ.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎస్ నిత్యశ్రీ గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇంతవరకు మీరు ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎన్ నిత్యశ్రీ గారి గాత్ర సంగీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో డైలీ హైలైట్స్ 20th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ 2026 హెల్డ్ ఇన్ జపాన్, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాల లాంటి సినీ గీతాలు వింటారు. ముందుగా మూగ మనసులు చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, గీత రచన దాశరథి, సంగీతం కెవి మహాదేవన్.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. తర్వాతి పాట కాలం మారింది చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.